శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వివిక్ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 25వ తేదీ సోమవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాల 48 సెకండ్లు. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ గణతంత్ర మండపంలో ఈరోజు జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి సంబంధించి 66 మందికి పద్మ పౌర పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. విజయవాడలోని స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ కళావేదిక పేరుతో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించనున్నారు. కన్వెన్షన్ సెంటర్లో ఒకేసారి 1500 మంది కూర్చుని కార్యక్రమాలను వీక్షించవచ్చు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీని కూటమి ప్రభుత్వం నిలిపివేసిందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారం అవాస్తవమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యే జూన్ 12 నాటికి విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు ఖచ్చితంగా అందేలా చర్యలు తీసుకున్నామని సామాజిక మాధ్యమంలో మంత్రి స్పష్టం చేశారు. పౌల్ట్రీ, ఉద్యాన, ఆక్వా రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వడగాల్పుల ప్రభావంతో రాష్ట్రంలో కోడలు, మరణాలు నమోదైనట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం APCDP నిర్వహణ విధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 175 MSME పార్కుల్లో వచ్చే 5 ఏళ్లలో 45 కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు ఆదివారం రాత్రి స్వామివారు సరస్వతి దేవి అలంకారంలో హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులు 48.1, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కోనవరంలో 47.3, కృష్ణా జిల్లా నందివాడలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సమయం 6:03:45 అవస్తుంది. ఇప్పుడు వందన భక్తి గీతాల కార్యక్రమం వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వందన భక్తి గీతాల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు తర్వాత శ్రీమద్ విరాట వీరభద్ర స్వామి సినిమా నుంచి కోసరాజు గారు లిరిక్స్ అందించిన రామకృష్ణ గారి గళం నుంచి ఒక అద్భుతమైన పాటను విందాం.

దేశాన వైశకులము నందు గంగయ్యను వాడతడు పుడతాడు. ఉత్తర దేశాన వైశకులము నందు గంగయ్యను వాడతడు పుడతాడు. స్వాతంత్ర సమరము చేస్తాడు, లేకు బలముతో మేకము.

0: సమయం 6:45 వస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో అంబేద్కర్ కళావేదికను ఈరోజు ప్రారంభిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ఈరోజు శంకుస్థాపన చేస్తారు. దేశంలోనే 11 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నదీ పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈరోజు పర్యటించనున్నారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించనున్నారు. 85 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో దీన్ని నిర్మించారు. అక్కడే నిర్వహించనున్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సదస్సు 2026ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఎంఎస్ఎంఈ రంగ అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. గోదావరి నదీ పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఉదయం పుష్కరాల రేవు నుంచి కోటిలింగాల ఘాట్ వరకు బోట్లో ప్రయాణిస్తూ గోదావరి తీర ప్రాంతాలను, వివిధ ఘాట్లను పరిశీలించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జల కాలుష్యానికి కారణమవుతున్న గోదావరి నదీ ప్రాంతాలు, నల్లా కాలువ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని పేర్కొన్నారు. సమావేశంలో పుష్కరాల ఏర్పాట్ల పురోగతి, గోదావరి నది కాలుష్య నియంత్రణ చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో

0: ఉప ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చింతపల్లిపాడు గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతపల్లిపాడు గ్రామంలో 70 మందికి పైగా క్యాన్సర్ బాధితులు ఉన్న అంశంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలోనే 1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ది చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పేర్కొంటూ
1: స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో 1 క్యాన్సర్ సెంటర్ ఉన్నటువంటి హాస్పిటల్ ఏది లేదు. ఆ గుంటూరు జనరల్ హాస్పిటల్లో 120 బెడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 120 బెడ్లు యాడ్ చేస్తా ఉన్నాం. ఆ హాస్పిటల్ కూడా కంప్లీట్ అవబోతా ఉంది. ఇంకో 2 నెలలు అది శంకుస్థాపన చేస్తే ఈ ప్రాంతంలో దురదృష్టవశాత్తు ఎవరికన్నా కూడా వస్తే మిమ్మల్ని అందరినీ ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ఈ గుంటూరు ప్రాంత ప్రతినిధులు ఉన్నారు అన్న సంగతి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఈరోజు నుంచి మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నారు. మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. ఈ నెల 31 వరకు నిర్వహించే వారోత్సవాలకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. వారం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో గ్రామ మండల స్థాయిలో ఇందిరా మహిళా శక్తి భవనాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపనలు, మహిళల భద్రత చట్టాలపై అవగాహన కల్పించడం, సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపన, అమ్మ మాట అంగన్వాడీ బాట తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. రైతులను ఆదుకునేందుకు మార్క్ఫెడ్ ద్వారా 2,04,000 టన్నుల మొక్కజొన్న పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కేచెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో రైతులు, పౌల్ట్రీ, ఉద్యాన ఆక్వారంగాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ అంశాలపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో మంత్రి దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేకుండా సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కొబ్బరి రైతులకు మార్కెటింగ్ అవకాశాలు పెంచాలని, ఆక్వారంగ సమస్యలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ ఉష్ణోగ్రతల ప్రభావంతో పౌల్ట్రీ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రానున్న 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈరోజు 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. తెలంగాణలో ఈరోజు పలు జిల్లాల్లో వడగాల్పులతో పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట ప్రభుత్వం మొదటి విడతలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో 5 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తున్నట్టు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఒక కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని 53 లక్షల నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ
2: మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం, ఇది మన ప్రభుత్వాన్ని ప్రతి మహిళకి మీరు గట్టిగా వాదించి చెప్పగలిగిన ధైర్యాన్ని ఈరోజు మీకు ఇచ్చాం. ప్రతి కుటుంబానికి కూడా ఇందిరమ్మ బీమా పథకాన్ని, 5 లక్షల రూపాయల పథకాన్ని జూన్ 2 తారీఖు నుంచి మొదలు పెట్టబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి రూపాయి రూపాయి పోగేసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి ఈరోజు అమలు చేస్తా ఉన్నాం.
0: జనగణనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న తొలిదశ ఇళ్ల గణన ప్రక్రియను డిప్యూటీ రిజిస్టార్ ఆఫ్ సెన్సెస్ వేలమూర్తి పరిశీలించారు. నగరంలోని మధురవాడ జోన్లో నిన్న పర్యటించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇళ్ల గణనను పరిశీలించారు.

నుంచి మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జనగణన కార్యక్రమం నాణ్యతతో వేగవంతంగా నిర్వహిస్తున్నందుకు అధికారులను అభినందించారు. జనగణనలో ఏ ఒక్క ఇంటిని మినహాయించకుండా నమోదు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనలో జనగణన కీలకమని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఐపీఎల్ 2026 చివరి లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 30 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై గెలిచి టాప్ ఫోర్లో చోటు దక్కించుకుంది. ముంబై వాంకడే స్టేడియంలో నిన్న జరిగిన ఈ మ్యాచ్లో మొదట రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. అదేవిధంగా కోల్కతాలో నిన్న జరిగిన ఈ సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కోల్కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆల్అవుట్ అయింది. ప్రపంచ థైరాయిడ్ నివారణ దినం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి సంబంధిత సమస్యలపై అవగాహన లేని కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. థైరాయిడ్ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే 25వ తేదీ ప్రపంచ థైరాయిడ్ నివారణ దినంగా పాటిస్తున్నారు. థైరాయిడ్ గ్రంథి నిర్ణీత మోతాదు కంటే తక్కువగా హార్మోన్ విడుదల చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీన్నే హైపోథైరాయిడిజంగా వ్యవహరిస్తారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో అంబేద్కర్ కళావేదికను ఈరోజు ప్రారంభిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ఈరోజు శంకుస్థాపన చేస్తారు. దేశంలోనే లెవెల్ 1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ది చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నది పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
5: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
6: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
7: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
8: నాకైతే నా స్కూల్ డేసే.
5: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
9: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
10: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
7: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
10: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
7: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారం వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2026 సంవత్సరపు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2026 సంవత్సరపు పద్మ అవార్డులను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. రాష్టపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు అందజేస్తారు. అసాధారణ విశిష్ట సేవలకు పద్మవిభూషణ్, ఉన్నత శ్రేణి విశిష్ట సేవలకు పద్మభూషణ్, ఏ రంగంలోనైనా విశిష్ట సేవలందించినందుకు పద్మశ్రీ అవార్డులను బహూకరిస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సదస్సులో ఆయన ప్రసంగించారు.

0: ఉగ్రవాదాన్ని ఏమాత్రమూ సహించేది లేదని, ఇరు దేశాల మధ్య ఉగ్రవాద నిరోధక సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నష్టాల నుంచి రక్షించడం, ప్రపంచానికి మరిన్ని మెరుగైన ప్రత్యామ్నాయాలు అందించడంలో ఇరు దేశాలకు సమాన ఆసక్తులున్నాయని చెప్పారు. అనేక అంశాల్లో ఉన్న పరస్పర అవగాహన వల్ల ఇరు దేశాలు పలు రంగాల్లో సమర్థవంతమైన వ్యూహాత్మక భాగస్వాములుగా ఎదిగాయని విదేశాంగ మంత్రి చెప్పారు.
1: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
0: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన ప్రస్తుత కాలంలో భారత్ అమెరికా సంబంధాల ప్రాముఖ్యతను చాటుతోంది. నిన్న న్యూఢిల్లీలోని భారత మంటపంలో అమెరికా 257వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన ప్రాణ స్నేహితుడిగా అభివర్ణించారు. మోదీకి తాను పెద్ద అభిమానిని అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటనలో ఉన్న తరుణంలో అమెరికా అధ్యకుడు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రూబియో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత నిన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్లతో విడివిడిగా సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఫాల్తా అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేబాంక్షు పాండా 1,09,000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. పాండా తన సమీప సిపిఐఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మిపై విజయం సాధించారు. ఈ విజయంతో తృణమూల్ కాంగ్రెస్ అజేయ కోటగా ఉన్న ఫాల్తా స్థానాన్ని బీజేపీ తన వశం చేసుకుంది. ఈ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఏకంగా 4వ స్థానానికి పడిపోయారు. ఫాల్తా అసెంబ్లీ రీపోలింగ్లో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి దేబాంక్షు పాండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం పశ్చిమ బెంగాల్ ప్రజలకు బీజేపీపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. నదిలో నత్తగుల్లలు సేకరిస్తున్న సమయంలో నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో వారంతా కొట్టుకుపోయారు. రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో సిరాలి గ్రామానికి చెందిన సుమారు 14 మంది నత్తగుల్లల సేకరణ కోసం నదిలోకి దిగారు. ప్రవాహం ఉధృతికి కొందరు కొట్టుకుపోతుండగా వారిని రక్షించడానికి మిగతా వారు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో 3 రక్షించగా గల్లంతైన మరో 3 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘోర ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5,00,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ నది ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే వార్త తనను ఎంతగానో కలిచివేసిందని రాష్టపతి ముర్ము ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2,00,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

0: మానవాళి పౌర స్మృతి పరిధి నుండి అన్ని గిరిజన సామాజిక వర్గాలను మినహాయించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జనజాతీయ సాంస్కృతిక సమాగమం సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, గిరిజనుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించామని, ఉమ్మడి పౌరస్మృతి వల్ల గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగము వాటిల్లదని స్పష్టం చేశారు.
1: नरेंद्र मोदी जी ने एक प्रकार से जनजाति कल्याण को आगे बढ़ाने का काम किया है. मैं आज इस मंच से इस जनजाति महाकुंभ को कहना चाहता हूं और नरेंद्र मोदी जी ने उसको 1,50,000 करोड़ तक बढ़ाने का काम.
0: ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో కేవలం 163 పరుగులకే ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అంతకుముందు మధ్యాహ్నం వాంకడే స్టేడియంలో జరిగిన మరొక మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. మధ్య వాయువ్య భారత్లోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు సాధారణ జనజీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు, పగటిపూట విపరీతమైన వేడి ఉండడం వల్ల ప్రజలు మధ్యాహ్నం వేళ్లలో ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. ప్రజలు తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవాలని, మధ్యాహ్నం నుండి సాయంత్రంలోపు నేరుగా ఎండలోకి వెళ్లకూడదని, అలాగే పిల్లలు, వృద్దులు, ఆరోగ్య సమస్యలున్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య అధికారులు సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2026వ సంవత్సరపు పద్మ అవార్డులను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 21వ శ్లోకం.

తేషు తజ్ఞానం విద్ధి రాజసం. తు యత్ జ్ఞానం, ఈ సాత్విక జ్ఞానానికి భిన్నంగా ఏ జ్ఞాన సాధనం చేత పృథక్త్వేన భేదభావనతో సర్వేషు భూతేషు సర్వజీవులలోనూ ఉండే నానాభావాన్ అనేక ఆత్మలను

పృథక్ విధాన్, భిన్న భిన్నమైన ప్రకారాలు గలవాటినిగా వేత్తి సాధకుడు దర్శిస్తాడో తత్ జ్ఞానం, అట్టి జ్ఞాన సాధనము రాజసం రజోగుణజన్యమని విద్ధి తెలుసుకో.

అన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. అర్జున, వెనుక చెప్పిన ఏకత్వ భావనకు భిన్నంగా భేదదృష్టి గల జ్ఞాన సాధనం మరొకటి ఉంది. అది గలవాడికి సమస్త జీవుల శరీరాలలోనూ ఉండే జీవాత్మలు భిన్న భిన్నంగానే కనిపిస్తారు. అలాంటి జ్ఞాన సాధనం రజోగుణజన్యం. అది నీ దగ్గర ఉంటే సవరించుకో. శరీరాలలో భేదం ఉన్నంత మాత్రాన జీవాత్మలలో భేదం ఉండాలనే నియమం లేదు. జీవాత్మ లక్షణాన్ని పరిశీలిస్తే అలా భేదం ఉండే అవకాశమే లేదు. అయినా సరే, ఉండడానికి అవకాశం లేనిదాన్ని ఉన్నట్టు చూపించేది జీవుడిలో ఉన్న విద్యాబుద్ధ్యాదులే. అవే జీవుడికి జ్ఞాన సాధనాలు. అవి కనుక రజోగుణపూర్ణమైతే జీవుడికి అవి భేదదృష్టినే కలిగిస్తాయి. అందుకే భగవానుడు వాటిని రాజస జ్ఞానము అంటున్నాడు.

0: తేషు తజ్ఞానం విద్ధి రాజసం.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
2: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
1: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
2: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
1: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక,
2: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
1: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
2: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
1: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
2: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
1: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
2: ఆకాశవాణి.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై విద్యారాజి సమత. మరి మన కాఫీ టైం ప్రోగ్రామ్ లో అయితే మనం ఉన్నాం. మరి కాఫీ టైం లో ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. మనలో చాలా మంది అనుకుంటుంటాం కదా, బాయ్ ప్రపంచంలో అందరూ మారాలి, అందరు మంచి ఉండాలి, సమాజం మారాలి అని అనుకుంటుంటాం. అయితే అలా అనుకునేటువంటి ఒక యువకుడు అరవింద్ అని ఉన్నాడనమాట. అండ్ తను కూడా ఎప్పుడు ఇలా

అనుకుంటుండేవాడు. అండ్ అప్పుడప్పుడు అందరినీ విమర్శించేవాడు, ఎవరైనా తప్పు చేస్తే కోపడేవాడు అనమాట. అయితే ఇలా ఉన్న అరవింద్ ఒకరోజు ఒక గురువు గారిని కలుస్తాడనమాట. సో ఆయన్ని అడుగుతాడు, నేను ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నాను, ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి అని. అప్పుడు ఆ గురువుగారు నవ్వి ఇలా చెప్పానమాట, నువ్వు ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నావు కదా, మరి నువ్వు నీ కోపాన్ని మార్చుకున్నావా అని అడిగాడు అనమాట. అండ్ ఆ ప్రశ్న అరవింద్ మనసును తాకిందని చెప్పచ్చు. అండ్ ఆ తర్వాత నిజంగానే కదా, నేను ఇతరుల్ని మార్చాలంటే ముందు నేను మారాలి అని ఆలోచించుకొని ఇతరులను మార్చడం మానేశాడు. తన మాట తీరు మార్చుకున్నాడు, కోపం తగ్గించాడు, ఇతరులకు సహాయం చేయడం ప్రారంభించాడు. ఇలా కొన్ని నెలల తర్వాత అతన్ని చూసి మెల్లిమెల్లిగా ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మారడం మొదలైంది. సో అప్పుడు అతనికి అర్థమైంది అనమాట, ప్రపంచాన్ని మార్చాలంటే ముందుగా మనల్ని మనం మార్చుకోవాలి. అండ్ ఇదే సంగతి రూమి చెప్పారనమాట. సో ఆయన చెప్పినటువంటి ఒక మంచి కొటేషన్ ఏంటి అంటే, నిన్న నేను తెలివైన వాడిని అందుకని ప్రపంచాన్ని మార్చాలనుకున్నాడు, కానీ నేడు నేను జ్ఞానవంతుణ్ణి అందుకే నన్ను నేనే మార్చుకుంటున్నాను అని చెప్పారు. సో అంతే కదా, మనం కూడా చాలామంది అనుకుంటుంటాం అలా అందరూ మారాలి, అందరూ చక్కగా మంచిగా ఉండాలి అని. ఫస్ట్ మనం మంచిగా ఉంటే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళ బిహేవియర్ మన పట్ల మంచిగానే ఉంటుంది. మరి కొంతమంది అయితే ఉంటుంటారు మనం ఎలా ఉన్నా కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లే ఉంటుంటారు, బట్ అలాంటి వారిని మనం ఎంత ట్రై చేసినా మార్చలేం కదా. మరి మార్చలేని దాని గురించి ఎందుకు టెన్షన్? మనల్ని మనం మార్చుకుంటే ఆటోమేటిక్గా మన చుట్టూ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ కూడా మారుతుంది అని రూమీ గారు చెప్పారనమాట. సో ఈ మంచి కొటేషన్తో మరి మనమైతే స్టార్ట్ చేసిద్దాం కదా మన కాఫీ టైం ప్రోగ్రామ్ని. అండి ప్రతి మీ అందరికోసం మిస్ ఇండియా ఈ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎంపై.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3, ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

7:33 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఉన్నాం కాఫీ టైం ప్రోగ్రామ్ లో. మరి కాఫీ టైంలో డే స్పెషాలిటీస్ గురించి కూడా తెలుసుకుందాం. ఈ రోజుకి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట, అంటే అది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆఫ్రికా అన్న మాట వినగానే మీకేం గుర్తొస్తుంది చెప్పండి? అంతులేని ఎడారుల, లేకపోతే అడవుల్లో పరిగెత్తేటువంటి సింహాల, లేకపోతే డప్పుల శబ్దాలతో కళకళలాడే గిరిజన నృత్యాల, లేక ప్రపంచాన్నంతటినీ మంత్రముగ్ధుల్ని చేసేటువంటి సంగీతమా? కానీ ఆఫ్రికా కేవలం అడవులు జంతువులు మాత్రమే కాదండి, అది అనేక సంస్కృతుల సముద్రం అని చెప్పచ్చు. 54 దేశాల గొప్ప కుటుంబం ఆఫ్రికా. వేలాది భాషలు సంప్రదాయాలు కథల కలయిక ఆఫ్రికా. ప్రపంచానికి మనిషి ఆరంభం గురించి చెబుతున్న నేల కూడా ఇదే అని చెప్పచ్చు. అందుకే చాలామంది ఆఫ్రికాను మదర్ కాంటినెంట్ అని పిలుస్తారు. మరి ఇంతకీ ఇంతగనం మాట్లాడుకుంటున్నాం, ఏంటి ఆఫ్రికాకి ఈ రోజుతో ఉన్నటువంటి డే స్పెషాలిటీ అనుకుంటున్నారు కదా. సో 1963 మే 25 ఆఫ్రికా ఖండంలోని 32 స్వతంత్ర దేశాలు ఇథియోపియాలో సమావేశమయ్యాయి. పరాయి దేశాల పాలన అణచివేతకు వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాలని ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీని స్థాపించారు. అందుకే ఆఫ్రికన్స్ ఈరోజు స్వేచ్ఛగా జరుపుకుంటారనమాట. సో వారి స్వేచ్ఛకు అలాగే వారి కలర్ఫుల్ సంస్కృతికి ప్రతీకగా ఈ రోజును ఆఫ్రికా డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ 1963 ఆఫ్రికా దేశాలు కలిసి ఐక్యత కోసం వేసినటువంటి గొప్ప అడుగు వేసినటువంటి రోజు ఈరోజు. అండ్ ఆఫ్రికా మనకేం నేర్పిస్తుంది తెలుసా? భాషలు వేరైనా రంగులు వేరైనా హృదయం ఒకటే, అలాగే సంగీతంలో ఆనందం, సంస్కృతిలో గర్వం, ఐక్యతలో శక్తి. అందుకే ఆఫ్రికా ఖండానికి అక్కడి ప్రజల ఆత్మస్థైర్యానికి కళలకు సంస్కృతికి మన హృదయపూర్వక వందనం అయితే తెలుపుకుంటూ మరి ఆ ప్రజలకి ఆఫ్రికా డే సెలబ్రేషన్స్లో మనం కూడా ఇక్కడ నుంచి పార్టిసిపేట్ చేసేద్దాం. అండ్ ప్రతి మీ అందరి కోసం జాను ఉయిత నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. మరి నిజంగానే అక్కడ ఆఫ్రికా అందాలని చూస్తున్నట్టు ఉంటుంది నాకైతే ఈ పాటని వింటున్నా చూస్తున్నా కూడా. మరి మీకేమనిపిస్తుంది? Stay tuned and keep listening to Vidbharati FM.

రోజు వరల్డ్ థైరాయిడ్ డేని జరుపుకుంటున్నాను అనమాట. మరి థైరాయిడ్ గ్రంథి అంటే మనకందరికీ అవగాహన ఉంది కదా, మన మెడ భాగంలో అంటే సరిగ్గా గొంతు కింద భాగంలో ఒక చిన్న సీతాకోక చిలుక ఆకారంలో ఉండేటువంటి ఒక గ్రంథి ఈ థైరాయిడ్. ఇది చాలా చిన్నదే కావచ్చు, కానీ మన బాడీని కంట్రోల్ చేసేటువంటి పవర్ హౌస్ ఇది. ఈ థైరాయిడ్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ ఏమైతే ఉన్నాయో, మనం తిన్న ఫుడ్ని ఎనర్జీగా మార్చాలన్నా, గుండె సరిగ్గా కొట్టుకోవాలన్నా, లేదా బాడీ టెంపరేచర్ కరెక్ట్గా ఉండాలన్నా, ఈ హార్మోన్సే మెయిన్ కారణం. ఈ గ్రంథి ఒకవేళ తక్కువ హార్మోన్స్ని రిలీజ్ చేసిందనుకోండి, బాడీ చాలా స్లో అయిపోతుంది, విపరీతంగా బరువు పెరిగిపోతుంటారు, నీరసం, చలికి తట్టుకోలేకపోవడం ఇలాంటివన్నీ కనబడుతుంటాయి అనమాట. సో ఈ లక్షణాలని హైపోథైరాయిడిజం అని అంటారు. అలాగే ఒకవేళ హార్మోన్స్ని కనుక ఎక్కువ రిలీజ్ చేస్తే బాడీ చాలా స్పీడ్ అందుకుంటుంది, తిన్నా కూడా బరువు తగ్గిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, విపరీతమైన కోపం, కంగారు ఇలాంటి లక్షణాలన్నీ కనపడతాయి అనమాట. సో దీన్ని హైపర్ థైరాయిడిజం అని అంటారు. అండ్ అలాగే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఈ సమస్య బారిన పడటానికి ముఖ్య కారణం మనం తినేటువంటి ఫుడ్లో అయోడిన్ లోపించడం అనమాట. సో 2008లో యూరోపియన్ థైరాయిడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 25న వరల్డ్ థైరాయిడ్ డేగా ప్రకటించారు, అది సంగతి. అండ్ సమాజంలో థైరాయిడ్ వ్యాధులపై చాలామందికి సరైన అవగాహన లేదు, ఏదో జస్ట్ ఏముంటుందిలే అని అనుకుంటుంటారు. కానీ ఒక చిన్న సింపుల్ బ్లడ్ టెస్ట్ అంటే TSH అనేటువంటి బ్లడ్ టెస్ట్ ద్వారా దీన్ని గుర్తించి కంట్రోల్ చేయొచ్చని ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ఈ రోజును జరుపుకుంటున్నాం అనమాట. మరి అది సంగతి. అండ్ ఇప్పుడు చూస్తున్నటువంటి సిచ్యుయేషన్స్లో అయితే చాలామంది ఈ థైరాయిడ్ వ్యాధి బాధపడుతున్నారు అండ్ థైరాయిడ్ డిజార్డర్స్తో బాధపడుతున్నారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా మంచి లైఫ్ స్టైల్, చక్కటి నిద్ర ఇలాంటివి మేనేజ్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న సమస్యల్ని మనం అధిగమించవచ్చు అనేటువంటిది కూడా మనమైతే తెలుసుకుంటున్నాం. మరి ఇది సంగతి. అండ్ ఎవరైతే థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నారో ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోండి అండ్ దాని ప్రకారంగా మెడిసిన్ కానివ్వండి, ఫుడ్లో అలాగే మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ ద్వారా దీన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మీ అందరికోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది ఆఫ్టర్ అ స్మాల్ కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: हर उड़ान से पहले एक फैसला होता है, हर फैसले से पहले एक सवाल, क्या मैं तैयार हूँ? अगर जवाब है हाँ, तो भारतीय वायुसेना आपका इंतजार कर रही है. AFCAT 1 of 2026 के आवेदन 10 नवंबर से 9 दिसंबर तक खुले हैं. अधिक जानकारी के लिए विजिट करें careerairforce.gov.in या afcat.edcil.co.in पर.
2: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

కాఫీ టైం ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అలాగే మరి ఈ రోజు మరొక డే స్పెషాలిటీ కూడా ఉందన్నమాట. అదేంటంటే 1979 మే 25న అమెరికాలో ఒక 6 ఏళ్ల బాబు అదృశ్యమయ్యాడట. అండ్ ఆ బాబు కోసం ఎంతో వెతికారు, అయినా దొరకలేదు. అయితే ఆ బాబు యొక్క జ్ఞాపకార్థం 1983లో అమెరికా ప్రెసిడెంట్ ఈ రోజును ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డేగా ప్రకటించారు. అండ్ ఆ తర్వాత 2001లో ఇది ఇలా ఎన్నోసార్లు జరుగుతుందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొంది అలా ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డేగా స్థిరపడిందన్నమాట. ప్రపంచంలో ఒక తల్లిదండ్రులు తన బిడ్డను పిలుస్తూ ఏడ్చేటువంటి క్షణం కన్నా బాధాకరమైంది ఇంకేదన్నా ఉంటుందా? ఒక చిన్నారి ఉదయం స్కూల్కి వెళ్ళి తిరిగి ఇంటికి రాలేకపోవచ్చు, అలాగే ఆడుకుంటూ బయటకు వెళ్ళి మళ్ళీ కనిపించకపోవచ్చు. ఆ ఒక్క క్షణం ఒక కుటుంబ జీవితాన్ని చీకటిగా మార్చేస్తుంది. ప్రతి సంవత్సరం మే 25న ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డేగా గుర్తుంచుకుంటారు. కనిపించకుండా పోయినటువంటి చిన్నారులను గుర్తు చేసుకునేటువంటి రోజు ఈరోజు, వారి కుటుంబాల బాధను అర్థం చేసుకునే రోజు, అలాగే ప్రతి చిన్నారి సురక్షితంగా ఉండాలని ప్రపంచానికి గుర్తు చేసేటువంటి రోజు కూడా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది పిల్లలు కనిపించకుండా పోతున్నారని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. భారతదేశంలో కూడా వేలాది మంది పిల్లలు ప్రతి ఏడాది కనిపించకుండా పోతున్నారు. అయితే ఇవన్నీ కేవలం సంఖ్యలు మాత్రమే కాదండి, ప్రతి సంఖ్య వెనుక ఒక తల్లి కన్నీరుంది, ఒక తండ్రి నిరీక్షణ ఉంది. అయితే మరి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుని ఉండాలి. చిన్నారులను తెలియని వ్యక్తులతో వెళ్లొద్దు అని ప్రేమగా నేర్పించాలి. ఎక్కడికి వెళుతున్నారో, ఎవరితో ఉన్నారో తెలుసుకుంటూ ఉండాలి. చిన్న వయసులోనే సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ గురించి చెప్పాలి. ఆన్లైన్లో అపరిచితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు నేర్పించాలి. పిల్లలు భయపడకుండా ఏ సమస్యనైనా తల్లిదండ్రులతో చెప్పగల వాతావరణం కల్పించాలి. ఎందుకంటే పిల్లలకు భద్రత అంటే కేవలం తాళాలు వేసినటువంటి ఇల్లు మాత్రమే కాదు, వారిని వినేటువంటి కుటుంబం కూడా. ప్రతి చిన్నారి నవ్వు ప్రతి ఇంటికి వెలుగు కావాలి. అండ్ ఎవ్రీ చైల్డ్ డిజర్వ్స్ టు రిటర్న్ హోమ్ సేఫ్లీ అనే నినాదంతో మరి ఈరోజు ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డేని జరుపుకుంటున్నాం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది డాడీ ఈ చిత్రం నుంచి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రానున్న 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రోజు 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ ఉదయం గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. గోదావరి నదిలో బోట్లో నల్లా ఛానల్ వద్ద నదీ ప్రవాహ పరిస్థితులు పరిశీలించారు. కోట్లింగల్ ఘాట్ వద్ద నదీ తీర ప్రాంతాన్ని సందర్శించారు. నల్లా ప్రాంతంలో నదీ జల నమూనాల సేకరణ ప్రక్రియ, కన్వేయర్ బెల్ట్ ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. రైతులను ఆదుకునేందుకు మార్క్ఫెడ్ ద్వారా 2,04,000 టన్నుల మొక్కజొన్న పంటను కనీస మద్దతు ధర కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో రైతులు, పౌల్ట్రీ, ఉద్యాన, ఆక్వా రంగాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే హస్తకళలకు విస్తృత ప్రాచుర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్సవతి పేర్కొన్నారు. హస్తకళలకు మార్కెట్ విస్తరించడంతో కళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె తెలియజేశారు. గుంటూరు జిల్లా చింతపల్లిపాడు గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పేమ సంచలన శాఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చింతపల్లిపాడు గ్రామంలో 70 మందికి పైగా క్యాన్సర్ బాధితులు ఉన్న అంశంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలోనే లెవెల్ 1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. జనగణనలో భాగంగా మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న తొలిదశ ఇళ్ల గణన ప్రక్రియను డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ సెన్సస్ విఎన్ఎన్ మూర్తి పరిశీలించారు. నగరంలోని మధురవాడ జోన్లో నిన్న పర్యటించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇళ్ల గణనను పరిశీలించి మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జనగణన కార్యక్రమం నాణ్యతతో వేగవంతంగా నిర్వహిస్తున్నందుకు అధికారులను అభినందించారు. ప్రపంచ థైరాయిడ్ నివారణ దినం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి సంబంధిత సమస్యలపై అవగాహన లేని కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. థైరాయిడ్ సమస్యలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం మే 25వ తేదీ ప్రపంచ థైరాయిడ్ నివారణ దినంగా పాటిస్తున్నారు. ఐపీఎల్ 2026 చివరి లీగ్ మ్యాచ్లో భాగంగా ముంబై వాంకడే స్టేడియంలో నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 30 రన్ల తేడాతో ముంబై ఇండియన్స్పై గెలిచి టాప్ 4లో చోటు దక్కించుకుంది. కోల్కతాలో జరిగిన లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 రన్ల తేడాతో విజయం సాధించింది.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
2: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
1: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
2: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
1: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
2: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
1: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: 8:10 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం, అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లోకి. మరి ముందుగా ఈ రోజు ప్రైసెస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మరి బంగారం ధరకు వస్తే 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర 15,905 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర 14,579 రూపాయలుగా ఉంది. అలాగే మరి వెండి ధర చూసుకుంటే ఈ రోజు గ్రాము వెండి ధర 294 రూపాయల 90 పైసలుగా ఉంది. అంటే కేజీ వెండి వచ్చేసి 294,900గా ఉందన్నమాట. అండ్ మరి డీజిల్ పెట్రోల్ ప్రైసెస్ కూడా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సో మరి ఈ రోజు లీటర్ డీజిల్ ధర వచ్చేసి 105.54 రూపాయలుగా ఉంది. అలాగే లీటర్ పెట్రోల్ ధర 117.88 రూపాయలుగా ఉంది. సో ఇదన్నమాట మరి ప్రైస్ అప్డేట్స్ అయితే. అలాగే మాకు మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి కూడా నేను మీతో షేర్ చేస్తాను. అలాగే మరి ఈ రోజు క్లైమేట్ అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయి, టెంపరేచర్స్ ఎలా ఉండబోతున్నాయి, అవన్నీ కూడా తెలుసుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ నిర్మలా కాన్వెంట్. అండ్ ఈ పాటని పాడిన వారు రోషన్ సలూరి అండ్ అనంత శ్రీరామ్. లిరిక్స్ అందించినటువంటి ఈ సాంగ్ స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

భారతి ఎఫ్ఎం 101.3. మరి గుడ్ మార్నింగ్, విజయవాడలో మనం ఉన్నాం. అండ్ మరి ఈ రోజు వాతావరణం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. మరి నిన్న వర్షం అలా పడి మనకైతే ఇంకా ఎండ వేడిని పెంచేసిందనే చెప్పుకోవచ్చు. సో ఈ రోజు వాతావరణం బాగా ఎండగా, అలాగే అత్యంత వేడిగా, ఉక్కపోతగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు. అండ్ గరిష్ట ఉష్ణోగ్రత వచ్చేసి 43 డిగ్రీల నుండి 47 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత వరకు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ ఎక్కువగా ఉక్కపోతూ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. అండ్ రాత్రిపూట కూడా హ్యూమిడిటీ అనేది, తేమ పర్సెంట్ అయితే చాలా తక్కువ ఉంది, కాబట్టి ఉక్కపోత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ వేడి గాలులు 7 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో వేడి గాలులు అయితే ఉంటున్నాయి, కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకోండి. అండ్ బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఓఆర్ఎస్ కానీ, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఇలాగా మంచినీళ్ళు తాగుతూ ఉండండి. ఎండలో 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైనటువంటి పని ఉంటేనే బయటకు వెళ్ళండి, లేదంటే ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నించండి. అండ్ ఒకవేళ బయటకు వెళ్లాల్సి వచ్చినా కూడా గొడుగు కానీ, సన్ గ్లాసెస్, సన్స్క్రీన్ ఇలాంటివి అయితే ఉపయోగించండి. అండ్ సో ఇదన్నమాట మరి క్లైమేట్ అప్డేట్ అయితే. అండ్ అలాగే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్లో బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. అండ్ దీనికి సంబంధించి ఈ అప్రెంటిస్కి 15,000 నెలకు స్టైపెండ్ అయితే ఇస్తారు. అలాగే 12 నెలలు ఈ జాబ్కి సంబంధించినటువంటి జాబ్ ట్రైనింగ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. అండ్ మీరు కనుక ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే ఏదైనా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలన్నమాట. నాట్స్ లేదా నాట్స్ పోర్టల్ ద్వారా లేదా బీఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సీ పేమెంట్ లింక్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఈ అప్రెంటిస్కి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అలాగే లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఒక టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో మరి ఈ పోస్టులు వచ్చేసి 8 జూన్ లాస్ట్ డేట్ అనమాట. అండ్ ఆల్రెడీ మన 19 నుంచి స్టార్ట్ అయిపోయాయి. సో 8 జూన్ లాస్ట్ డేట్ అనమాట మీరు అప్లై చేసుకోవడానికి.

అండ్ మరి ఈ అప్రెంటిస్ కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే, ఏదైనా గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి. సో బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం bankofbaroda.bank.in ఈ అఫీషియల్ వెబ్సైట్ ని కానీ, లేకపోతే BFSISSC ఈ వెబ్సైట్ ని కానీ మీరు కనుక విజిట్ చేస్తే మరి ఈ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీరైతే పొందొచ్చు. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత్ అండ్ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాము.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అలాగే ఒక మంచి కొటేషన్ గురించి కూడా మనమైతే మాట్లాడుకున్నాం. అదేంటంటే, జీవితంలో మనం చాలాసార్లు అనుకుంటుంటాం కదా, అంటే ఈ కష్టం తొలగిపోయిన తర్వాత ఇంకా ఇలా ఉండాలి, లేకపోతే ఈ బాధ్యతలు తీరిపోయాక ఇలా ఉండాలి అని అనుకుంటుంటాం. కానీ అదంతా కాదు. లైఫ్

ఇట్ ఇజంట్ అబౌట్ వెయిటింగ్ ఫర్ ద స్టామ్ టు పాస్, ఇట్స్ అబౌట్ లెర్నింగ్ టు డాన్స్ ఇన్ ద రెయిన్. అంటే తుఫాను తగ్గిపోయేంత వరకు ఎదురు చూడడం కాదు జీవితం అంటే, ఆ వానలోనూ ఆ తుఫాన్లో కూడా సంతోషంగా డాన్స్ చేయడం అనేది నేర్చుకోవాలి. అంటే ఏంటి అనే విషయం అయితే నేను మీతో షేర్ చేస్తాను మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం బాలు ఈ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిసనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: वर्क फ्रॉम होम, हाई सैलरी, जस्ट ओके क्लिक लो। अरे वाह,
4: चिक्कुकुंदी,
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
7: గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ మరి మనమైతే ఒక మంచి కొటేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మనం ఏదైతే తుఫాన్ ఉందో అది తగ్గిపోయేంత వరకు ఎదురు చూడడం కాదు, ఆ వానలోనూ ఆ తుఫాన్లు కూడా సంతోషంగా డ్యాన్స్ చేయడం అయితే నేర్చుకోవాలి. అదే జీవితం అంటే. అంటే మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయండి, కష్టాలు ఉంటాయి. అయితే అవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అబ్బా, ఒక కష్టం తీరిపోయగానే ఇంకో సమస్య వస్తుంటుంది, అలా జరుగుతూనే ఉంటుంది కదా. నా కష్టాలన్నీ తీరిపోయాక, జీవితం ప్రశాంతంగా మారాక నేను సంతోషంగా ఉంటాను అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ అలా కనుక మీరు ఎదురు చూస్తూ కూర్చుంటే ఆ రోజంటూ ఎప్పటికీ రాదట. ఎందుకంటే ఒక సమస్య తీరగానే మరో సవాలు సిద్ధంగా ఉంటుంది కాబట్టి. సో కష్టాలు అనేటువంటి తుఫాన్లు మనల్ని చుట్టుముట్టినప్పుడు భయపడి ఏదో చోట దాక్కోవద్దు. ఉన్న పరిస్థితుల్లోనే ధైర్యంగా నిలబడి ఆ సవాళ్ళను కూడా ఆస్వాదించడం నేర్చుకోవాలి. సమస్యలు ఉన్నప్పటికీ వాటి మధ్యలోనే ఎలా నవ్వాలో, ఎలా ఆనందంగా జీవించాలో తెలుసుకోవడమే నిజమైన జీవితం. కష్టాలు మనల్ని ఆపలేవు. మన ఆలోచన విధానం కనుక మారితే ఆ కష్టాల్లో మనం సరికొత్తగా పైకి లేవగలం అనేటువంటి అర్థంతో ఈ కోట్ అయితే చెప్పబడిందనమాట. సో మరి అది సంగతి. అండ్ మీరు కూడా, మీలో ఎంతమంది ఇలా కష్టాలు తీరిపోయాక సంతోషంగా ఉందాం, లేకపోతే కష్టాలు తీరిపోయాక ఇంకా అవి చేద్దాం ఇవి చేద్దాం అని చెప్పి ప్లాన్ చేస్తుంటారు. సో అవన్నీ పక్కన పెట్టి ఈ క్షణం నుంచి సంతోషంగా ఉండడం అనేది అలవాటు చేసుకోండి. సో మరి ఇదన్నమాట మరి గుడ్ మార్నింగ్ విత్ యువర్ అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ ఆరెంజ్. హారిస్ జేరాజ్ మ్యూజిక్ అందించిన, వర్ణమాలి గారు లిరిక్స్ అందించినటువంటి, కార్తీక్ వాయిస్లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది. మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం.
3: శ్రీమద్ భగవద్గీత.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈరోజు పర్యటించనున్నారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. 85 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక వసతులతో దీన్ని నిర్మించారు. అక్కడ నిర్వహించనున్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సదస్సు 2026ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 2.84 రూపాయలు, డీజిల్పై 2.86 రూపాయల చొప్పున ప్రభుత్వ రంగ సంస్థలు పెంచాయి. పెంచిన ధరలు ఈ రోజు 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 117.19 రూపాయలు, డీజిల్ ధర 104.88 రూపాయలు చేరుకున్నాయి. డ్వాక్రా మహిళలకు ఎంఎస్ఎంఈ యూనిట్ల ప్లాంట్ ఏర్పాటు కోసం గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణం అందించనున్నట్టు సర్పశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ రుణం మొత్తాన్ని దీన్ దయాల్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధుల కార్యక్రమం కింద ఎటువంటి పూచీకత్తు లేకుండా అందిస్తారని వెల్లడించారు. విశాఖ అభివృద్దిలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య పాత్ర పోషించారని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. ఆదివారం విశాఖపట్నంలో నిర్వహించిన దత్తాత్రేయ జీవచరిత్ర ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక పరిచయ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విశాఖపట్నంలో కొనసాగుతున్న తీవ్రమైన ఎండల నేపథ్యంలో విశాఖ వాసులకు కొంత ఉపశమనం కలిగించేలా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆర్కే బీచ్ రోడ్ పరిధి రైల్వే స్టేషన్ రోడ్లో వాటర్ ఫాగింగ్ మిస్ట్ కానన్ వాహనాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా నిరంతరం ఆయా ప్రాంతంలో నీటిని సన్నని జల్ల రూపంలో వెదల్లడం ద్వారా కొంతమేరకు ఎండవేయడం నుంచి ఉపశమనం కలుగుతుంది. 12వ తరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థులు స్కానింగ్ చేసిన జవాబు పత్రాలను తీసుకునేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ మరోసారి గడువును పెంచింది. తొలుత ఈ నెల 22 ఆఖరి తేదీగా నిర్ణయించగా ఆ తర్వాత 23వ తేదీకి మళ్లీ 24వ తేదీకి గడువు పొడిగించారు. అయితే వెబ్సైట్ ద్వారా స్కాన్డ్ ఆన్సర్ షీట్లను పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు ఫిర్యాదులు వస్తుండటంతో 25వ తేదీ ఈ రోజు అర్ధరాత్రి వరకు గడువు పెంచినట్టు ప్రకటించింది. తిరుమలలో శ్రీవారి సేవకుల తరహాలో విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న, సింహాద్రి అప్పన్న, అన్నవరం సత్యనారాయణ స్వామి తదితర ఆలయాల్లో కూడా వాలంటీర్లుగా సేవలు అందించేందుకు దేవాదాయ శాఖ అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ముందుగా ఆయా ఆలయాల వెబ్సైట్లను సందర్శించి వాలంటీర్ ఆప్షన్పై క్లిక్ చేసి ప్రాథమిక వివరాలు, ఫోటో అప్లోడ్ చేయాలి. వాటిని పరిశీలించాక దేవస్థానం అధికారులు సమ్మతి తెలిపి గుర్తింపు కార్డు జారీ చేస్తారు. నేరుగా దేవాలయానికి వెళ్లి కూడా మీ పేరు నమోదు చేసుకోవచ్చు. ఓస్లోలో జరుగుతున్న ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్ ప్రజ్ఞానంద పాల్గొంటున్నారు. ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో ప్రపంచ మాజీ నెంబర్ 1 నార్వేకి చెందిన మాగ్నస్ కార్ల్సన్తో గుకేష్ ప్రజ్ఞానంద తలపడనున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం. మన ఆకాశవాణి సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

9 గంటల 5 నిమిషాలు అయితే అయిపోయింది మన స్టూడియోస్లో టైం. అండ్ మరి మనమైతే ఏం చెప్పామో జోరుగా హుషారుగా ప్రోగ్రాంలోకి. మరి ఈరోజు జోరుగా హుషారుగాలో మనం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, బయట చూసారా ఎండలు ఎలా మండిపోతున్నాయో, అండ్ ఎంత ఏసీలు మీ ఇంట్లో ఉన్నా కూలర్లు ఉన్నా ఇంకా ఉక్కపోతగానే ఉంటుంది కదండి. దానికి అసలైన సొల్యూషన్ ఏంటి చెప్పనా? మనం కనుక చక్కగా ఒక ఇండోర్ ప్లాంట్ కనుక పెట్టుకుంటే, అది కూడా కొన్ని కూలింగ్ ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటిని కనుక మీరు మీ ఇంట్లో మీ గదిలో కనుక పెట్టుకుంటే, సహజంగానే అవి మనల్ని ఇంటిని మన పరిసరాలని అలా కూల్ చేస్తూ మనల్ని చల్లగా ఉంచుతుందన్నమాట. ఇది ఒక అద్భుతమైన ఐడియా కదా. మరి ఈ ఐడియాని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి విషయం గురించి అయితే మాట్లాడుకుందాం, తెలుసుకుందాం ఈరోజు మన జోరుగా హుషారుగా. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మన ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం మరొక లవ్లీ ట్రాక్తో. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం భారత్ అనే నేను ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అయితే మనం ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ గురించి మాట్లాడుకునే ముందు, ఒకప్పుడు అంటే పాత రోజుల్లో ఈ ఎండల్ని ఎలా ఎదుర్కొనే వాళ్ళు కూడా అది కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, గ్రామాల్లో ఎక్కువగా మట్టి కోడలు ఇల్లు అయితే ఉండేవి కదా. సో మట్టి వేడిని త్వరగా లోపలికి రానివ్వదు, కాబట్టి మధ్యాహ్నం కూడా అలా ఇంటిని చల్లబరుస్తూ సహజ ఎయిర్ కండిషనర్గా పనిచేసేది అనమాట. అలాగే పైకప్పుల పైన నీళ్లు చల్లుతూ ఉండేవారు అనమాట, అంటే ఇంటి మీద నీళ్లు చల్లుతూ ఉండేవారు. సో అలా ఆవిరైపోతూ అంటే వేడి తగ్గుతూ ఉండేదన్నమాట. అండ్ ఇది కూడా ఒక సహజ కూలింగ్ పద్ధతి. అండ్ ఇంటి చుట్టూ కూడా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి మనకి కూడా తెలుసు. మన అమ్మమ్మల తాతలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇంటి చుట్టుపక్కల అంటే ఇంటి పరిసర ప్రాంతాల్లో పెద్ద వేప చెట్లు, మామిడి చెట్లు ఇలాంటివి ఉండేవి కదా. సో నీళ్లతో పాటు చల్లటి గాలిని ఇస్తాయి ఆ చెట్లు. అండ్ ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా మట్టి కుండల్లో నీళ్లు చాలా చల్లగా ఉండేవి. అలా సహజంగా నీటిని చల్లబరిచేటువంటి మట్టి కుండల్ని వాడేవాళ్ళు. అండ్ ఇంకా చెప్పాలి అంటే, ఇళ్ల నిర్మాణం సమయంలో సరిగ్గా వెంటిలేషన్ ఉండేలాగా కిటికీలను ప్లాన్ చేసేవాళ్ళు అనమాట. అండ్ అందుకే అప్పటి ఇళ్లలో ఫ్యాన్స్ లేకపోయినా కూడా గాలి సౌకర్యంగా ఉండేది. మరి ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడంతా ఇంకా చుట్టూరా చూసుకుంటే కాంక్రీట్ భవనాలు, ట్రాఫిక్, కాలుష్యం, చెట్లు తక్కిపోవడం, సో వీటి వల్ల వేడి అనేది మనకి చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా. అండ్ ఇప్పుడు ఇంకా అలా కాస్త వేడి కనిపించగానే అందరూ ఏం చేస్తున్నారు? ఏసీ కానీ లేకపోతే కూలర్స్ కానీ ఇలాంటివి అయితే వాడేస్తున్నారు. అయితే ఇవి మనకు తాత్కాలికంగా చల్లదనాన్ని ఇస్తున్నాయి, కానీ దానివల్ల మనకి ఉండేటువంటి ఇంపాక్ట్ ఏంటి, ఎఫెక్ట్ ఏంటి, అవన్నీ కూడా తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత అండి. ఇప్పుడైతే మీ అందరి కోసం బ్రాండ్ బాబు ఈ చిత్రం నుంచి జేబీ గారు మ్యూజిక్ అందించిన, పూర్ణచారి గారు లిరిక్స్ అందించినటువంటి శ్రీకృష్ణ సత్య యామిని వాయిస్లో సాంగ్ అయితే వినేద్దాం.

0: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ప్యూర్గా హుషారుగా ప్రోగ్రాంలో మనమైతున్నాం. సో అలా ఓల్డెన్ డేస్లో అలా చక్కగా మట్టిళ్లతో, మట్టి కుండల్లో నీళ్లతో, అలాగే చక్కగా ఇంటి చుట్టూ చెట్లతో అలా వాళ్ళు చల్లపరుచుకుంటే మనం ఎలా మరి ఈ ఎండబిడిని తట్టుకుంటున్నాం అంటే ఏసీలు కూలర్లు పెట్టేసుకుంటున్నాం కదా. అయితే ఇవైతే తాత్కాలికంగా మనకి చల్లదనం అయితే ఇస్తున్నాయి, కానీ విద్యుత్ ఖర్చు పెరిగిపోతుంది, మన రూమ్లో ఉండేటువంటి గాలి ఏదైతే ఉందో అది పొడిగా మారిపోతుంది, అండ్ ఈ ఏసీల నుంచి రిలీజ్ అయ్యేటువంటి గ్యాసెస్ ద్వారా పర్యావరణానికి హాని కలుగుతుంది, అండ్ ఇంకా చెప్పాలంటే వేడి మరింత ఎక్కువగా పెరిగిపోవడానికి కూడా ఇవన్నీ కారణమవుతున్నాయి అన్నమాట. సో ఇలా కాకుండా మరి ఇంకా ఎలా అండి మరి మనం చల్లదనాన్ని తీసుకోవచ్చు అంటే చెప్తాను. ఏసీ కూలర్లకు బదులుగా ఇంటిని చల్లగా ఉంచేటువంటి కొన్ని ఇండోర్ మొక్కల గురించి ఈరోజైతే మనం తెలుసుకుందాం. అంటే ఈ మొక్కల్ని గనక మీరు మీ లివింగ్ రూమ్లో కానీ బెడ్రూమ్లో కానీ ఇలా మీరు పనిచేసుకునేటువంటి రూమ్లో కానీ పెట్టుకుంటే చక్కగా సహజంగా కూలింగ్ ఇవ్వడమే కాకుండా మనకి మంచిగా ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. మరి అలాంటి అద్భుతమైన మొక్కల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో వాటిలో ఫస్ట్గా చెప్పుకోవాల్సిన ప్లాంట్ ఏదైనా ఉంది అంటే స్నేక్ ప్లాంట్ అన్నమాట. సో ఈ స్నేక్ ప్లాంట్ అనేది తక్కువ నీళ్ళతో పెరుగుతుంది, అంటే ఎక్కువగా మనం వాటరింగ్ దానికి చేయవసరం లేదు. సో కాస్త వాటర్తోనే ఇది చక్కగా పెరుగుతుంది. అలాగే ఈ ప్లాంట్ రాత్రిపూట కూడా ఆక్సిజన్ను విడుదల చేస్తుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే రూమ్ అంతా చల్లగా ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలంటే అరేకపామ్ అనేటువంటి మొక్కని కూడా మీరు పెట్టుకోవచ్చు. ఈ మొక్క కూడా గాలిలో తేమను పెంచి గదిని చల్లగా ఉంచుతుందన్నమాట. సో ఇలాంటి ప్లాంట్స్ ఏంటి అంటే హాల్లో పెట్టుకోవడానికి బాగుంటాయి. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇలాంటి మరికొన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా నేనైతే మీతో షేర్ చేస్తాను. అండ్ మరి ఈ సమ్మర్ మీరు కూడా ఇంకా ఏసీలు కూలర్లు ఇలా కాకుండా ఇలాంటి చక్కటి ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకొని మరి చల్లగా ఆ చల్లదనాన్ని ఆస్వాదించేద్దురు. కానీ మరి వాటన్నిటి గురించి కూడా తెలుసుకోవాలంటే వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మన ఇంటిని చక్కగా ఏసీలు కూలర్లు లేకుండా చల్లగా ఉంచుకోవాలి అంటే ఏం చేయాలి, కొన్ని ఇంటిని చల్లబరిచేటువంటి కూలింగ్ ప్లాంట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. వాటిలో బోస్టన్ ఫెన్ ఇదొక సహజమైనటువంటి మొక్క అని చెప్పొచ్చు. అండ్ ఇది కూడా ఒక సహజ హ్యూమిడిఫైయర్ లాగా పనిచేస్తుంది, గదిలో ఉండేటువంటి పొడిని వేడిని తగ్గించి వాతావరణాన్ని చల్లగా మారుస్తుందన్నమాట. అండ్ ఇంకొక మొక్క గురించి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు కూడా, అలోవెరా మొక్క. ఏంటి ఇది కూడానా అని అనుకుంటున్నారు కదా. ఎస్, అలోవెరా మొక్క కూడా గాలిలో ఉండేటువంటి విషవాయువులను శుద్ధి చేయడానికి కాకుండా పరిసరాల్లోని వేడిని కూడా సమర్థవంతంగా గ్రహించి ఇంటిని చల్లబరుస్తుంది అన్నమాట. సో వీటితో పాటు మనం చాలా ఇష్టంగా అందంగా పెంచుకునేటువంటి మనీ ప్లాంట్ కానీ లేకపోతే గోల్డెన్ పోథోస్, సో ఈ మొక్కలు కూడా తక్కువ మెయింటెనెన్స్లో పెరుగుతాయి. అండ్ అంతేకాకుండా గదిలో వేడిని ఉక్కపోతను తగ్గించడానికి ఈ మొక్కలు ఎంతో హెల్ప్ చేస్తాయన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు నేను చెప్పినటువంటి మొక్కల్లో ఏదైనా మొక్కలు తెచ్చుకొని చక్కగా మీ లివింగ్ రూమ్లో బెడ్రూమ్లో ఇలాంటి చోట్ల పెట్టుకోండి. అండ్ ఆ చల్లదనాన్ని మీరు కూడా ఆస్వాదించండి. అయితే ఈ జస్ట్ ప్లాంట్స్ పెట్టుకోగానే సరిపోదండి, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి కూడా. మరి ఈ మొక్కల్ని మనం ఎలా కేర్ తీసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా నేను మీతో షేర్ చేస్తాను మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత, ఫ్రమ్ ద మూవీ గీతా గోవిందం విన్న తర్వాత. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం అండ్ జోర్గా హుషారుగా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం.

ఎస్, మరి మనం ఈ సమ్మర్లో ఎలా చల్లగా ఉండాలి, మన ఇంటిని ఎలా చల్లగా ఉంచుకోవాలి అనేటువంటి విషయం పైన ఇండోర్ ప్లాంట్స్ గురించి, ఇండోర్ కూలింగ్ ప్లాంట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఈ మొక్కలు బాగా పనిచేయాలంటే, అంటే మనల్ని చల్లగా ఉంచాలి, ఇంటిని చల్లగా ఉంచాలంటే మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఏంటి అంటే, ఈ మొక్కల్ని ఏదైతే మనం ఈ కూలింగ్ ప్లాంట్స్ అని తెచ్చి పెడుతున్నామో, వాటిని నేరుగా ఎక్కువగా ఎండ వచ్చేటువంటి ప్రదేశాల్లో కాకుండా ఇంట్లో కాస్త వెలుతురు ఉండే చోట ఉంచండి. అలాగే ఈ ఫర్న్ కానీ పామ్స్ ఇలాంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో, వాటి ఆకులపైన అప్పుడప్పుడు కాస్త నీటిని కనుక మీరు స్ప్రే చేస్తే అవి మరింత చల్లదనాన్ని ఇస్తాయి అన్నమాట. అలాగే ఆ మొక్కల యొక్క మట్టిని గమనిస్తుండండి, అంటే టాప్ లేయర్ మట్టి ఏదైతే ఉందో అది కనుక కాస్త ఎండిపోయినప్పుడు అనిపిస్తే అప్పుడు మాత్రమే నీళ్లు పోయండి. సో అదనమాట, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కనుక మనం తీసుకోగలిగితే మనం ఇంట్లో అలా చల్లగా ఈ సమ్మర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈ కూలింగ్ ప్లాంట్స్ ద్వారా. అండ్ ఇంకా చెప్పాలి అంటే, మరి ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి మరికొన్ని సహజ పద్ధతులు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఏంటో నేనైతే మీతో షేర్ చేస్తాను మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణాతీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

ఎస్, మరి ఈ సమ్మర్లో మనల్ని ఇంటిని ఇంకా సహజంగా చల్లగా ఉంచేందుకు మరికొన్ని చిన్న చిట్కాలు అయితే తెలుసుకుందాం. అదేంటంటే, ఉదయం పూట అంటే ఉదయం సాయంత్రం సమయంలో కిటికీల్ని కాస్త కనుక మీరు తెరిచి ఉంచితే సహజమైనటువంటి గాలి ఇంట్లోకి వచ్చి వేడిని తగ్గిస్తుంది అన్నమాట. అలాగే మధ్యాహ్న టైమ్స్ అంటే 10:30, 11 ఆ టైం నుంచి ఇంకా కర్టెన్లను తలుపులను అయితే మూసేసి ఉంచండి. లేదా లేత రంగు కర్టెన్స్ కానివ్వండి, లేకపోతే బ్యాంబూ తెరలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా యూజ్ చేయడం ద్వారా గది చల్లగా ఉంటుందన్నమాట. అండ్ ఇందాక నేను చెప్పినట్లుగా చక్కగా అలాంటి మొక్కల్ని పెంచుకోండి. సో దాని ద్వారా గాలి తాజాగా చల్లగా ఉంటుందన్నమాట. అండ్ మట్టి కుండల్లో ఉండేటువంటి నీళ్లను తాగండి. దానివల్ల ఇంట్లో తేమ కూడా అంటే గదిలో తేమ కూడా పెరుగుతుంది. అండ్ సాయంత్రం సమయంలో ఇంటి పైన కాస్త నీళ్లు చల్లడం ద్వారా ఏంటంటే ఇంట్లో వేడి తగ్గి చల్లదనం పెరుగుతుంది. అండ్ ఇంట్లో ఎక్కువ వేడి ఇచ్చేటువంటి లైట్స్ కానివ్వండి, ఓవెన్స్ లేకపోతే ఐరన్ బాక్సులు ఇలాంటి పరికరాలను ఎక్కువగా వేడి విడుదల చేస్తాయి, కాబట్టి అవసరం ఉన్నప్పుడే వాటిని వాడండి. అండ్ ఇంకా చెప్పాలి అంటే సమ్మర్లో మనకి ఇంపార్టెంట్గా కాటన్ క్లోత్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, కాబట్టి చక్కగా బెడ్షీట్స్ కానివ్వండి, సోఫా కవర్స్ వీటన్నిటిని కూడా కుదిరినంత వరకు మీరు ధరించేటువంటి వస్త్రాలు కూడా కాటన్ క్లోత్స్ని ఉపయోగించడం ద్వారా మనకి బాడీలో వేడి అనేది తగ్గుతుంది అన్నమాట. అండ్ ఇంకా వీటితో పాటు మీ బాల్కనీలో కానివ్వండి, లేకపోతే కిటికీల దగ్గర వేళ్లాడేటువంటి గ్రీన్ ప్లాంట్స్ కానీ చిన్న చిన్న మొక్కలు ఇలాంటివి పెంచుతూ ఉండండి. అండ్ వాష్రూమ్స్లో అలాగే వంటగదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కనుక వాడితే గాలి అంటే వేడి గాలి తగ్గుతుంది, అంటే వేడి గాలి బయటికి వెళ్ళిపోయి ఇంట్లో వేడి తగ్గుతుంది అన్నమాట. అండ్ ఇంకా చెప్పాలంటే పాతకాలం పద్ధతి ఒకటి పాటిస్తూ ఉండడం వల్ల కూడా ఇంట్లో చల్లగా ఉంటుంది. అది ఎలా అంటే, నైట్ టైం మీరు పడుకునే ముందు కాస్త ఇంట్లో కాసిన్ని నీళ్లు చిలకరించి అలా తడిగుడ్డ పెట్టి కాస్త తుడుచుకున్నారనుకోండి, ఇంకా చల్లగా ఉంటుంది. అండ్ ఇది కూడా అంటే ఓల్డెన్ డేస్లో అలా పాటిస్తుండేవారు. సో అలా కూడా మనం ఇంటిని ఇలా న్యాచురల్గా చల్లగా ఉంచుకోవచ్చు అన్నమాట. అండ్ ఒక విషయం ఏంటి అంటే, మన పెద్దలు ప్రకృతితో కలిసి జీవించి వేసవిని జయించారు. అండ్ ఇప్పుడు మళ్ళీ అదే సహజమైన జీవన శైలిని అలవాటు చేసుకుంటే మనకు విద్యుత్ ఖర్చు తగ్గుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది, అలాగే ప్రకృతికి కూడా మేలు జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ సమ్మర్ను కేవలం ఏసీల మీద లేకపోతే కూలర్ల మీద ఇలాంటి వాటి మీద ఖర్చు చేయకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతుల్లో న్యాచురల్ కూలర్స్ మీద కూడా కాస్త ఇన్వెస్ట్ చేయండి, అంటే ప్రకృతి మీద ఇన్వెస్ట్ చేయండి. అండ్ ప్రకృతి మనకిచ్చినటువంటి వరం ఏదైతే ఉందో అది మొక్కలు కాబట్టి, కాంక్రీట్ జంగిల్గా మారుతున్నటువంటి నగరాల్లో మన ఇళ్లను చిన్న సైజు నందన వనాలుగా మార్చుకుందాం. ఒక్క మొక్కనైనా ఇంట్లో పెట్టి చూడండి, ఆ చల్లదనం ఆ ప్రశాంతత అనేది మీకే తెలుస్తుంది. సో ఇది వాళ్ళ మన జోరుగా హుషారుగా అండి ప్రతి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ ఉదయం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తిరుమలకు వచ్చే భక్తులు తాగునీరు, ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి నదిలో పుష్కర్ఘాట్లో జరుగుతున్న అభివృద్ది పనులను ఈ ఉదయం పరిశీలించారు. అనంతరం పుష్కర్ఘాట్ నుంచి గోట్లింగాల రేవు వరకు బోట్లో వెళ్లారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పనులను పవన్ కళ్యాణ్కు మంత్రి కంద్ర దుర్గేష్ వివరించారు. గోదావరిలో కాలుష్య నివారణకు ఘాట్ల వెంట తీసుకోవాల్సిన చర్యలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అమరావతిలో నిన్న వర్షాలు ఎదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా పునరుద్దరణ పనులను అత్యవసరంగా చేపట్టి వీలైన త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక చొరవతో ప్రభుత్వం 21 రకాల ఆధునిక యంత్రాలు పరికరాలు మంజూరు చేసింది. వీటిని వినియోగంలోకి తీసుకువచ్చారు. రోగులు ఇక్కడే అన్ని రకాల పరీక్షలు, శస్త్రచికిత్సలు ఉచితంగా చేయించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ జరగాల్సిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సీయూఈటీ యూజీ పరీక్షల షెడ్యూల్ వాయిదా వేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఈద్ ఉల్ జుహా బక్రీద్ పండుగకు సంబంధించిన ప్రభుత్వ సెలవు తేదీని సవరించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. కొత్త పరీక్ష తేదీలను త్వరలోనే అధికారిక వెబ్సైట్లో ప్రకటిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై 2 రాలీలు ఢీకొన్న ఘటనలో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు లోడుతో వెళ్తున్న లారీని వెనకే వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం లాభాలతో మొదలయ్యాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 862 పాయింట్లు, నిఫ్టీ 261 పాయింట్లు లాభపడ్డాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా చిట్యాల్లో 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 48.1, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కొనవరంలో 47.3, కృష్ణా జిల్లా నందివాడలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదాయని వివరించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు.

గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. 10:05 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైమ్ అండ్ హరివిల్ ప్రోగ్రామ్ లోకి మనమైతే ఎంటర్ అయిపోయాము. సో ఈ రోజు మన హరివిల్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. మరి ఎండలు పెరిగిపోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 10 గంటలు అంటే 10:11 నుంచి మధ్యాహ్నం 3-4 వరకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి. అయితే ఇలాంటి సమయంలో ఎక్కువగా వడదెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంటుంది కదా, మరి ఈ వడదెబ్బ తగలకుండా శరీరంలో నీటి శాతం పడిపోకుండా కాపాడేటువంటి న్యాచురల్ ఓఆర్ఎస్ అయితే ఒకటి ఉందన్నమాట. మరి ఇంతకీ ఏమిటది, మీకు కనుక తెలిస్తే ఆన్సర్ వాట్సాప్ చేసేయండి 0866-24-8814 ఈ వాట్సాప్ నెంబర్కి. వడదెబ్బ తగలకుండా శరీరంలో నీటి శాతం పడిపోకుండా కాపాడేటువంటి న్యాచురల్ ఓఆర్ఎస్ ఏమిటి, మరి మీరు మీ ఆన్సర్స్ అయితే వాట్సాప్ చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: హర్ ఉడాన్ సే పహలే ఏక్ ఫైసలా హోతా హై, హర్ ఫైసలే సే పహలే ఏక్ సవాల్, క్యా మై తయార్ హూ? అగర్ జవాబ్ హై హాన్, తో భారతీయ వాయుసేనా ఆప్కా ఇంతజార్ కర్ రహీ హై. AFCAT 1 of 2026 के आवेदन 10 नवंबर से 9 दिसंबर तक खुले हैं. अधिक जानकारी के लिए विजिट करें careerairforce.gov.in या afcat.edcil.co.in पर.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఎస్, మరి మన హరవిలిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, వడదెబ్బ తగలకుండా మనల్ని కాపాడేటువంటి న్యాచురల్ ఓఆర్ఎస్ ఏంటి అని. అండ్ చూసేద్దాం మరి ఎంతమంది లిజనర్స్ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు అంటే, గుడ్ మార్నింగ్ అంటూ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి పంపించారనమాట గణేష్ గారు అండ్ రాజు. అండ్ అలాగే వేటపల్లెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు చక్కెర ఉప్పు నిమ్మరసం కలిపిన నీళ్లు అంటున్నారు. అయితే ఇవన్నీ మనం కలుపుకోవాలి కదా, అప్పుడు అది మనం తయారు చేసింది అవుతుంది కదా, నేను అడిగింది న్యాచురల్ అనమాట. సో మళ్ళీ ఆలోచించండి. అండ్ మల్లికార్జునరావు గారు, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి, సో అదే ఆన్సర్ పంపించారు. మజ్జిగ నిమ్మరసం అంటున్నారు నాగమణి రాములు మంగళగిరి నుంచి. అండ్ కడప నుంచి వినయ్ గారు పంపించారు, ఓకే ఈ ఇవైతే ఓవరాల్ ఓఆర్ఎస్ సొల్యూషన్స్ అవన్నీ ఉన్నాయో, అవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేసినవండి, కొన్ని మనం తయారు చేసినవి. మరి ఇవన్నీ కాకుండా న్యాచురల్గా దొరికేటువంటి పదార్థం అనమాట అది, మరి ఏంటి ఒకసారి ఆలోచించండి. పెడన జోగానంద కాలనీ నుండి అప్పలరాజ్ గారు కూడా పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అక్కరపాక నుండి రమా గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు, సూపర్. అలాగే అనురాధ గారు ఖమ్మం నుంచి పంపించారు, మీరు అన్నీ పంపించారు కానీ అసలేది అయితే పంపించలేదు. అండ్ ఫణి సత్యశ్రీ గారు తెనాలి నుంచి, ఇవన్నీ మనం చేసుకోవాల్సినవి అంటే ఇవన్నీ చేయకుండానే మనకి న్యాచురల్గా లభించేది ఒకటి ఉంది, ఆలోచించండి బాగా. అండ్ ఎందుకని అందరూ ఇలా ఈరోజు తప్పు ఆన్సర్ అయితే పంపిస్తున్నారు అనమాట. సో మరొక్కసారి ఆలోచించి పంపించండి. అండ్ జవాబు అయితే తెలీదమ్మా, కానీ మిమ్మల్ని పలకరిద్దామనే ఉద్దేశంతో మెసేజ్ పెట్టాను అంటున్నారు సూపర్. కాకినాడ జిల్లా పాతకుట్టం నుంచి పలక సత్యనారాయణ కృష్ణకుమారి గారు, ఓకే అండి. అండ్ గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ గారు పంపించారు, ఓకే. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ మిత్రమా అంటూ పంపించారు. సో మీ మాటలు వింటూ పనిచేసుకుంటున్నాం, సమ్మర్లో ఇంట్లో పెంచుకునేటువంటి మొక్కల గురించి చక్కగా వివరించారు అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కా అండ్ హనీ. అండ్ అలాగే ఆదర్ నుంచి రాజేశ్వరి బాయ్ గారు పంపించారు, సో ఓఆర్ఎస్ యొక్క నిర్వచనం అయితే పంపించారనమాట, ఓకే. అండ్ భాస్కర్ గారు పెడన్ నుంచి పంపించారు, సో ఓకే. అందరూ ఏంటి అంటే ఉప్పు చక్కెర నిమ్మరసం లేకపోతే మజ్జిగ ఇవన్నీ చేసుకొని తాగాలి, ఇదే న్యాచురల్ ఓఆర్ఎస్ అంటున్నారు. బట్ వీటన్నిటికంటే మనం ఆ ఉప్పు చక్కెర వేసి మజ్జిగ చేయకుండా ఇవన్నీ చేయకుండా మనకి దొరికేటువంటి ఒక న్యాచురల్ ఓఆర్ఎస్ ఉందన్నమాట, అదే ఆన్సరు. అండ్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మండల శ్రీరాములు లక్ష్మీదేవి లక్కిరెడ్డిపల్లి అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు శిష్ల వేణుగోపాల దత్త గారు. అండ్ సమ్మర్ ఇండోర్ ప్లాంట్స్ లిస్ట్ ఇవ్వండి, పేర్లు నెట్వర్క్ వల్ల మిస్ అయ్యాను అంటున్నారు. నో ప్రాబ్లం అండి, మీరు మామూలుగా ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా మీకైతే ఈజీగా దొరుకుతాయి ఏంటి అనేవి. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసేద్దాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూసేద్దాం మరి మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్. అయితే కోట శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి పంపించారు ఆన్సర్ కాదండి. అండ్ అలాగే పారేపల్లి సువర్ణ, లేఖ్య, రాజ్విక, వేద్విక నందిగామ నుండి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అలాగే అబ్దుల్ కలాం పెద్దమరిపి నుండి పంపించారు ఆన్సర్. ఓకే. అండ్ అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ అలాగే సాయికొండ సరికొండ పద్మావతి గారు ఓకే పంపించారు ఆన్సర్ ముంజలు అంటూ. ఓకే కాదండి. అండ్ ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే గొల్లెపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అప్పాలరాజ్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ వేణుగోపాల యాదవ్ చిన్నపెండేకల్ విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి పంపించారు ఆన్సర్స్ కాదండి. అలాగే సాయి శిరీష తిరుపతి నుంచి పంపించారు ఎస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి గుడ్ మార్నింగ్ అంటున్నారు. అండ్ సంధ్య గారు పంపించారు నాగల దిన్నె నుంచి. ఓకే. అండ్ జస్ట్ వాటరా? ఓకే అదైతే కాదు. అండ్ ఇంకా చిరంజీవి గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆదూరు నుంచి రాజేశ్వరి బాయ్ గారు సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అంటూ ఓకే పంపించారు. అండ్ అలాగే చిల్డ్రన్ మిస్సింగ్ డే గురించి బాగా వివరంగా చెప్పారంటున్నారు కొదుమూరు వీరేష్ గారు, ఊర్మిళ గారు. ఓకే అండి. అండ్ ఇంకా బాబురావు గారు పంపించారు ఆన్సర్ కానీ కాదండి. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. వడదెబ్బ తగలకుండా, శరీరంలో నీటి శాతం పడిపోకుండా కాపాడేటువంటి న్యాచురల్ ఓఆర్ఎస్ కోకోనట్ వాటర్ అంటే కొబ్బరి నీళ్ళు అనమాట. అండ్ ఇందులో ఉండేటువంటి పొటాషియం, సోడియం లాంటి ఎలక్ట్రోలైట్స్ అయితే పుష్కలంగా ఉంటాయి కాబట్టి మనకి నీరసం రాకుండా ఇవైతే కాపాడుతూ ఉంటాయి. అండ్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది, అది కూడా ఏంటో తెలుసుకుందాం. ఎండాకాలంలో మనం ఎక్కువగా కుండలో నీళ్ళు అయితే తాగుతూ ఉంటాం కదా, అయితే ఈ కుండలో నీళ్లు అంత చల్లగా ఎందుకుంటాయో తెలుసా మీకు? ఎండాకాలంలో కుండలో నీళ్లు ఎందుకు అంత చల్లగా ఉంటాయి అండ్ దాని వెనక ఉన్నటువంటి సైన్స్ ఏంటి? సో మీకు సైన్స్ సూత్రం ఏంటి మరి మీకు కనుక తెలిస్తే ఆన్సర్ వాట్సాప్ చేసేయండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్కి. మనం కుండలో నీళ్లు తాగుతాం కదా, అవి అంత చల్లగా ఉండడానికి కారణమైనటువంటి సైన్స్ సూత్రం ఏంటి? మరి మీ ఆన్సర్ని వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఏక్ నిరంజన్ ఈ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

మరి కుండలో నీళ్లు అంత చల్లగా ఉండడానికి వెనకున్నటువంటి సైన్స్ సూత్రం ఏంటి అని అడిగాను కదా, మరి చూసేద్దాం ఆన్సర్స్. అయితే రాఘవ గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు, అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు కూర్నతల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి అన్నమయ్య జిల్లా నుంచి. అండ్ ఇంకా ఓకే పారేపల్లి సువర్ణ లేఖ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నందిగావం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కనకారావు గారు పెడన్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మయ్య గారు తిరుపతి నుంచి ఎప్పుడో చదివాను కానీ గుర్తు రావట్లేదు అంటున్నారు. ఓకే అండ్ భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే ఓంకార్ గారు గౌరీ కుటుంబ సభ్యులు రామానగర్ వేటపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే రాజేశ్వరి గారు సత్తెనపల్లి నుంచి హాయ్ మ్యామ్ బాగున్నారా అంటూ మంచి సాంగ్స్ వేస్తున్నారు హ్యాపీగా ఉంది అంటూ పంపించారు. అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. పెడన జోగానంద్ర కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బెన నుంచి పంపించారు అన్నమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆదోన్ నుంచి రాజేశ్వరి బాయ్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా శిష్లా వేణుగోపాల దత్తా గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే పోలవరం నుండి భాస్కర్ రావు రాణి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ రఫీ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా అపరంజి గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా జయంతి గారు ఆల్వాల్ నుంచి పంపించారు. ఓకే మట్టి ఉండడం వల్ల కుండ మట్టితో చేయబడిన ద్వారా చల్లగా ఉంటాయంటున్నారా. ఓకే అండ్ అలాగే కోట శ్రీమన్నారాయణ మూర్తి సుజాత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ ఇంకా మట్టి పరంలో ఉన్నందువల్ల కూడా చల్లగా ఉంటాయి అంటున్నారు వేణుగోపాల్ యాదవ్ గారు చిన్నపెండేకల్ విలేజ్ నుంచి. అండ్ ఎస్ ఓకే సూపర్ వెయిర్ కూల్డ్ సినిమా థియేటర్స్లో కనిపించేది ఇదివే ప్రాసెస్ అంటూ పంపించారు. ఓకే అండ్ అలాగే వేటపాలెం రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఎస్ మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం.

మనం గమనించినట్లయితే మట్టి కుండ, సో వాటికి సన్న చిన్న రంధ్రాలు అయితే ఉంటాయన్నమాట. ఆ చిన్న రంధ్రాల నుంచి నీరు ఇలా బయటికి వెళుతూ ఆ నీరు అయితే చల్లబడుతుంది అనమాట. సో ఇదే ప్రాసెస్ని ఎవాపరేషన్ అంటారు, ఎవాపరేటింగ్ కూలింగ్ అంటారు, బాష్పీభవనం అని కూడా అంటారు తెలుగులో. ఇదన్నమాట సైన్స్ ప్రిన్సిపల్. సో ఈ ప్రిన్సిపల్ ద్వారా మాత్రమే మనకి కుండలో నీళ్లు అంత చల్లగా ఉంటాయన్నమాట. అండ్ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కాయన్ హాని కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, ఏంటో తెలుసుకుందాం. మనకి సమ్మర్లో ఇందాక చెప్పుకున్నట్లుగా న్యాచురల్ ఓఆర్ఎస్ఏ కాదు, మనకి ఇంటికి ఎవరైనా రాగానే కూడా ముందు వాళ్ళకి ఈ ఇండియన్ సమ్మర్ వెల్కమ్ డ్రింక్ అని ఇస్తారనమాట. సో దానికి ఆ పేరు. అలాగే ఈ డ్రింక్ తీసుకోవడం ద్వారా కూడా మనకి ఇన్స్టాంట్ ఎనర్జీ అయితే వస్తుందన్నమాట. మరి ఇంతకీ ఏంటి ఆ డ్రింక్, మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866-24-888-14 ఈ వాట్సాప్ నెంబర్కి. ఇండియన్ సమ్మర్ వెల్కమ్ డ్రింక్ అని పిలుస్తారు దీన్ని. అండ్ అలాగే ఇన్స్టాంట్ ఎనర్జీ ఇచ్చేటువంటి డ్రింక్ ఏంటి, మరి మీ ఆన్సర్ని వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి విత్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత అండ్ హరివిల్లు ప్రోగ్రామ్లో మనమైతే ఉన్నాము.

0: చెబితే చాలా.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఎస్, మరి ఇంతకి ఏంటి ఆ ఇండియన్ సమ్మర్ వెల్కమ్ డ్రింక్? చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు అంటే, హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి అండ్ పంపించారు. కాదండి, కనకరావు గారు పెడ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే బాబురావు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మండల శ్రీరాములు లక్ష్మీదేవి గారు లక్కిరెడ్డిపల్లి అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ జయంతి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా కూర్నతల సునీల్ గారు అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మల్లికార్జున అభిరామ్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ కాదు, నిమ్మకాయ రసం కాదు. అండ్ ఇంకా కోటా శ్రీమనారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. కాదండి, యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ షుగరు, ఇవన్నీ రాక ముందు నుంచి కూడా మనకి ఉందన్నమాట. మరి నిమ్మకాయ రసంలో మనం ఉప్పు వేస్తాం, పంచదార వేస్తాం, ఇవన్నీ వేస్తాం కదా, ఇవన్నీ లేకుండా చేసేటువంటిది. అండ్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప రెబ్బన్ నుంచి పంపించారు, ఆన్సర్ అయితే కాదండి. అలాగే చల్లపందిరి రామన్ నుంచి మోనిష మధురై తమిళనాడు నుండి పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలాగే దుర్గా ప్రీతి బళ్ళారి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి కాదండి. అండ్ సువర్ణ లేఖ్య గారు పంపించారు ఆన్సర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, బట్ అదేంటో నాకు అర్థం కాలేదు. కమ్మతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్, మరి ఇండియన్ సమ్మర్ డ్రింక్, సమ్మర్ వెల్కమ్ డ్రింక్ అని ఏం డ్రింక్ అంటారు అని అడిగాను. చూసేద్దాం. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొడ్డు ఓంకార్ అండ్ గౌరీ కుటుంబ సభ్యులు పంపించారు వేటపల్లి నుంచి, కాదండి. అండ్ అలాగే ఫాతిమా షేక్ తాడికొండ గుంటూరు నుంచి పంపించారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. అలాగే ఉంగుటూరు నుంచి ఇందుపల్లి నరేంద్ర పల్లవి పంపించారు ఆన్సర్. ఓకే అండి, కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మంచి ప్రశ్నలు అడుగుతున్నారు, సమాధానాలు కూడా వడదెబ్బ తగలకుండా సహాయం చేసేవిగా ఉన్నాయంటున్నారు. అండ్ ఇంకా మోహన్ రెడ్డి గారు పటపంట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే అప్పలరాజు గారు పడిన జోగానంద్రావు కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా హైదరాబాద్ నుంచి లక్ష్మీ గారు పంపించారు. ఓకే, జస్ట్ మంచినీళ్ళు ఇస్తారా. అండ్ మురళి గారు గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. అలాగే ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప రెబ్బెన నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆదోర్ నుంచి రాజేశ్వరి బాయ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నందిని గారు పెనుమూరు నుంచి పంపించారు, బట్ ఓకే ఆన్సర్ కూడా పంపించారు. సూపర్, కరెక్ట్ ఆన్సర్. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో.

మరి అలా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చేటువంటి ఇండియన్ సమ్మర్ వెల్కమ్ డ్రింక్ అని మజ్జిగ అని పిలుస్తారనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మజ్జిగ. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, అదేంటో కూడా తెలుసుకుందాం. బాడీ టెంపరేచర్ ని రెగ్యులేట్ చేయడానికి మెదడులో మనకి ఒక భాగం సహాయపడుతుందన్నమాట. ఇంతకీ ఏమిటి ఆ భాగం? మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ వాట్సాప్ చేసేయండి 0866244888 ఈ వాట్సాప్ నెంబర్కి. అంటే బాడీలో టెంపరేచర్ పెరిగిపోతున్నప్పుడు మనకి వెంటనే చెమట రూపంలో బయటకు పంపించేస్తుంది. అండ్ అలాగా ఒకవేళ బాడీ టెంపరేచర్ తగ్గిపోతూ ఉంటే మన బాడీని వెచ్చగా చేస్తుంది అనమాట. ఇవంతా కూడా మెదడులోని ఒక భాగం మనకి సహాయపడుతుంది ఇలా చేయడానికి. మరి ఏంటి ఆ పార్ట్ మీకు కనుక ఆన్సర్ తెలిస్తే మరి వాట్సాప్ చేసేయండి. మరొక లవ్లీ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ అశోక్.

ఎస్, మరి బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడేటువంటి మెదడులోని భాగం ఏంటి అని అడిగాను. అండ్ చూసేద్దాం ఆన్సర్స్ అయితే మన లిజినెస్ పంపించినవి. మురళి గారు మెసేజ్ పంపించారు, సో నేను ట్రై చేస్తానండి. అండ్ ఇంకా కూర్నతల్ సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి అన్నమయ్య నుంచి పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. పెడన్న జోగనంద్ర కాలనీ నుండి అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే మండ్ల శ్రీరాములు గారు అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేష్ గారు హిందూపూర్ నుంచి, అలాగే అబ్దుల్ కలాం పెద్దపరిపి నుంచి, భాస్కర్ గారు పెడన్ నుంచి, దుర్గా ప్రీతి బళ్ళారి కర్ణాటక నుంచి, నిరంజన్ రెడ్డి అండ్ లక్ష్మీ యశోద పులివెందుల నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే మల్లిక గారు చిత్తూరు నుంచి, తాడికొండ గుంటూరు నుంచి మహమ్మద్ రఫీ షేక్, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. అలాగే ఆదర్ నుంచి రాజేశ్వరి బాయ్ గారు పంపించారు. ఓకే అండి, బట్ థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. అలాగే పోలవరం నుండి భాస్కర్ రావు రాణి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే దివ్య సుజిత్ చెన్నై నుంచి, సో ఇందాక క్వశ్చన్స్కి ఆన్సర్ పంపించారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి మెసేజ్ పంపించారు. ఓకే, నో ప్రాబ్లం, బట్ ఎనీవే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు, సూపర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి, అలాగే హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కా అండ్ హనీ, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే శ్రావణి అల్వాల్ నుంచి రైట్ ఆన్సర్, లెమ్మలపాడు నుండి భాను గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. చెల్లపందిరి రామ, అలాగే మోనిష మధురై తమిళనాడు నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. సో హైపోథలామస్ అన్నమాట. సో మెదడులోని ఈ భాగం మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అంటే మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, అంటే అలాగే మనకి కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఆకలిని, అలాగే మనకి శరీరానికి నీరు అవసరమైనప్పుడు దాహాన్ని కలిగించేలా తినేలా ఇదే ప్రేరేపిస్తుంది అనమాట. అండ్ మనకి ఉండేటువంటి కార్డియాక్ రిధమ్ ఏదైతే ఉందో, అంటే శరీరం యొక్క జీవ గడియారాన్ని ఇదే నియంత్రిస్తుంది. అండ్ భయం, కోపం ఇలాంటి భావోద్వేగాల్ని, ఒత్తిడిని కూడా ఇదే నియంత్రిస్తుంది అనమాట. సో హైపోథలామస్ ఇది మన బాడీలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అయితే ప్లే చేస్తుంది అనమాట. అండ్ మరి ఇది ఇవాళ మన హరివిల్లు ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో, అలాగే మంచి టాపిక్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రతిపాదిత ఉమ్మడి పౌరస్ఫూర్తి యూసీసీ గిరిజనులను ఏ విధంగానూ ప్రభావితం చేయదని, వారికి ఎలాంటి నష్టం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కొందరు ఈ విషయంపై కుట్రలు పన్నుతూ తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నారని, అటువంటి వదంతులను నమ్మవద్దని గిరిజన వర్గాన్ని ఆయన కోరారు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీని కూటమి ప్రభుత్వం నిలిపివేసిందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారం అవాస్తవమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యే జూన్ 12 నాటికి విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు ఖచ్చితంగా అందేలా చర్యలు తీసుకున్నామని సామాజిక మాధ్యమాల్లో మంత్రి స్పష్టం చేశారు. పౌల్ట్రీ, ఉద్యాన, ఆక్వా రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వడగాల్పుల ప్రభావంతో రాష్ట్రంలో కోళ్లలో మరణాలు నమోదైనట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం APCDP నిర్వహణ విధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 175 MSME పార్కుల్లో వచ్చే 5 ఏళ్లలో 45 కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 134 సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. భారతీయుల విదేశీ ప్రయాణ వ్యయాలు $1.09 బిలియన్ పరిమితమయ్యాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విదేశీ ప్రయాణాల వ్యయాలు $1.3 బిలియన్ కాగా మార్చిలో $212.43 మిలియన్ తగ్గినట్టు పేర్కొంది. ISSF షూటింగ్ ప్రపంచకప్ టోర్నీలో తలపడబోయే 22 మంది షూటర్లతో కూడిన జట్ను భారత జాతీయ రైఫిల్స్ సంఘం ప్రకటించింది. May 26 నుంచి ప్రారంభం కానున్న టోర్నీలో 2 సార్లు ఒలింపిక్ పథక విజేత మను బాకర్ 2 వ్యక్తిగత పోటీలతో పాటు మిక్స్డ్ ఈవెంట్లోనూ పోటీ పడనుంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: Bharati FM 101.3.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రాముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
2: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
2: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
2: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
2: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికీ.
2: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బావుంటే దేశం బావుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
2: అవునవును,

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా, సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ, 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఇంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను, అలాగే వినడానికి మీరు కూడా రెడీగానే ఉన్నాను అనుకుంటున్నా. మరి ఏమాత్రం లేట్ చేయకుండా సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం యువసేన మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారని నాకు తెలుసు. మరి ఈ మాత్రం లేట్ చేయకుండా అప్డేట్ ఏంటి అంటే గనక మనందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మూవీ ఏంటి, రామ్ చరణ్ ది అంటే కళ్ళు మూసుకొని చెప్పేస్తాం అనమాట పెద్ది. మరి మీ అందరికీ తెలుసు, మరి రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మనందరి ముందుకి ఫైనల్ గా ఎప్పుడు వస్తుంది అని చెప్పి మనందరం ఎదురు చూస్తూనే ఉన్నాం కదా. మరి జూన్ 14th అయితే ఇది రాబోతోంది అని అంటున్నారనమాట. మరి స్పోర్ట్స్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రం ఎలా ఉండబోతోంది, మనకి ఎలాంటి వినోదాన్ని అందిస్తుంది తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సింది. శృతి హాసన్ అయితే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఈ మూవీలో ఒక ప్రత్యేక గీతంలో కూడా సోదరించారు కదా. అలాగే జాన్వీ కపూర్ అయితే హీరోయిన్ గా నటిస్తున్నారనమాట. మరి పెద్ద మూవీ అయితే ఇంకా మన ముందుకు రావడానికి కొన్ని రోజులే ఉంది. సో వెయిట్ చేస్తే అందరూ హ్యాపీగా థియేటర్లో చూసేయచ్చు అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం రామ్ చరణ్ హీరోగా నటించిన మూవీస్ అనమాట ఆరెంజ్, దాని తర్వాత ధ్రువ. ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలేగుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

అఖిల్ అక్కినేని నటించిన హలో మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో. మరి అఖిల్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి అఖిల్ సాంగ్ అయితే వినిపించాను అనమాట. మరి ఏంటి అప్డేట్ అంటే కనుక అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన చిత్రం లెనిన్ అనమాట. మరి ఈ చిత్రం ఫైనల్ గా మనందరి ముందుకి ఎప్పుడు రాబోతోంది అంటే జూన్ 26 మనందరి ముందుకి రాబోతుంది అనమాట. మరి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథతో రూపొందుతున్న చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరి అయితే దర్శకత్వం వహించారు. మరి అసలు ఎలా ఉండబోతోంది, అఖిల్ ఈ మూవీలో మనందరికీ ఎలా కనిపించబోతున్నారు, ఇవన్నీ తెలియాలి అంటే జూన్ 26 వరకు మనం వెయిట్ చేయాల్సిందే. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

రంగస్థల మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి సమంత గురించే మాట్లాడుకోబోతున్నాం అని ఈ పాటికి మీ అందరికీ అర్థమైపోయింది కదా. మరి ఏంటి అప్డేట్ అంటే, ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నా బట్ అనుకోని కారణాల వల్ల తను నటించిన మూవీ అయితే పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మరి ఫైనల్ గా ఎప్పుడు రాబోతోంది, అసలు ఇంతకీ ఏ మూవీ అనేది మీ అందరికీ తెలిసింది అనమాట. నందిని రెడ్డి దర్శకత్వం వహించి సమంత అగ్ర కథానాయికగా నటించిన మూవీ ఏంటి అంటే మా ఇంటి బంగారం అనమాట. మరి ఫైనల్ గా రిలీజ్ డేట్ అయితే వాయిదా పడి జూన్ 19th అయితే మనందరి ముందుకి రాబోతుంది అనమాట. మరి అంతకు ముందు అయితే ఆల్మోస్ట్ ఖుషి తర్వాత నుంచి తను శుభ మూవీలో ఒక రోల్లో అయితే కనిపించింది తప్ప మెయిన్ హీరోయిన్ లీడ్లో అయితే కనిపించలేదు. మరి ఇప్పుడే అనమాట ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత రాబోతోంది మా ఇంటి బంగారం అంటూ. మరి ఎలా ఉండబోతోంది తెలియాలి అంటే జూన్ 19th వరకు వెయిట్ చేయాల్సిందే. మరి సమంతకి ఈ మూవీ ఒక మంచి సక్సెస్ ఇవ్వాలి అని చెప్పి విష్ చేస్తూ ఇప్పుడైతే మనందరం ఆ మూవీ నుంచి దాని తర్వాత ఖుషి ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే కనుక జూన్11న సీనియర్ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సంగీతం అనే ఒక మూవీ అయితే రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉందన్నమాట. మరి ఇంతకీ అసలు ఈ సంగీతం అనేది ఎలా ఉండబోతోంది ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే జూన్11 వరకు వెయిట్ చేయాల్సిందే. 94 సంవత్సరాల వయసులో సంగీతం శ్రీనివాసరావు గారు ఈ చిత్రాన్ని తెరకెక్కించడం అనేది నిజంగా విశేషమనే చెప్పాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఓం భీమ్ బుష్ ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో సినిమా కబుర్లు ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: కదా.
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్టంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. రానున్న 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రోజు 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 126 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి నదిలో పుష్కర్ ఘాట్

జరుగుతున్న అభివృద్ది పనులను ఈ ఉదయం పరిశీలించారు. అనంతరం పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల రివర్ వరకు బోట్లో వెళ్లారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పనులను మంత్రి కందర దుర్గేష్ వివరించారు. గోదావరిలో కాలుష్య నివారణకు ఘాట్ల వెంట తీసుకోవాల్సిన చర్యలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రైతులను ఆదుకునేందుకు మార్కెట్ ద్వారా 2,04,000 టన్నుల మొక్కజొన్న పంట కనీస మద్దతు ధర కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి కె ఎస్ నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో రైతులు పౌల్ట్రీ ఉద్యాన ఆక్వా రంగాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే హస్తకళలకు విస్తృత ప్రాచుర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. హస్తకళలకు మార్కెట్ విస్తరించడంతో కళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా చింతపల్లిపాడు గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 10,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ను కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతపల్లిపాడు గ్రామంలో 70 మందికి పైగా క్యాన్సర్ బాధితులు ఉన్న అంశంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలోనే 1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. జనగణనలో భాగంగా మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న తొలిదశ ఇళ్ల గణన ప్రక్రియను డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ సెన్సస్ విఎల్ఎన్ మూర్తి పరిశీలించారు. నగరంలోని మధురవాడ జోన్లో పర్యటించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇళ్ల గణనను పరిశీలించి మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జనగణన కార్యక్రమం నాణ్యతతో వేగవంతంగా నిర్వహిస్తున్నందుకు అధికారులను అభినందించారు. ప్రపంచ థైరాయిడ్ నివారణ దినం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి సంబంధిత సమస్యలపై అవగాహన లేని కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. థైరాయిడ్ సమస్యలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం మే 25వ తేదీ ప్రపంచ థైరాయిడ్ నివారణ దినంగా పాటిస్తున్నారు. ఐపీఎల్ 2026 చివరి లీగ్ మ్యాచ్లో భాగంగా ముంబై వెంకటేష్ స్టేడియంలో నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 30 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై గెలిచి టాప్ 4లో చోటు దక్కించుకుంది. కోల్కతాలో జరిగిన లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

హృదయాంజలి మూవీ నుంచి ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ మీకు తెలుసాలో ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటో మీ అందరికీ తెలుసా? ఈ రోజు ఏంటి అంటే గనక అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం అన్నమాట. ఇంటర్నేషనల్

ప్లాస్టిక్. సో ఈరోజు ఏంటి అంటే కనుక అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం కాబట్టి మరి దీని గురించి మనం మాట్లాడుకుందాం. 2019 ప్రారంభించబడిన ఫ్రీ ది ఓషన్ అనే పర్యావరణ బృందం అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవాన్ని అయితే ప్రారంభించిందనమాట. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడండి అని ప్రజలందరికీ తెలియజేయడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఫ్రీడే గురించి ఇంకా అసలు మనం ఏం తెలుసుకోవాలి, అసలు ఇప్పుడు ప్రజెంట్ వాతావరణంలో జరుగుతున్న మార్పులు ఏంటి, అండ్ అలాగే దీని గురించి గవర్నమెంట్ ఏం చేస్తోంది, అలాగే మనవంతు మనం ఏం చేయాలి, సో ఇవన్నీ కూడా మాట్లాడేసుకుందాం. మరి ఇవాళ డే స్పెషాలిటీ అయితే ఏంటి అంటే కనుక ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఫ్రీడే అనమాట, అంటే అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం. మరి ఈ విశేషాలు ఇందాక చెప్పినవన్నీ మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అనమాట. వింటూ స్టేజ్ 101.3 విత్ భారతీయ ఎఫ్ఎం.

మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ గురించి. ఈ రోజు ఏంటి అంటే అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం అన్నమాట, ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఫ్రీ డే. మరి దీని గురించి అసలు ఏంటి మనం తెలుసుకోవాల్సినవి అంటే గనక, పసిఫిక్ మహాసముద్రంలోని నీరు అసాధారణంగా వేడి ఎక్కడాన్ని ఎల్నినో అంటారనమాట. ఇలా జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా గాలులు దిశ మారి వాతావరణంలో ఊహించని మార్పులు వస్తాయి. మరి ఇప్పుడు ఎందుకు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే విషయం ఉందన్నమాట. ఏంటి అంటే భూమిపై అత్యంత శక్తివంతమైన సూపర్ ఎల్నినో ఈ ఏడాదిలో ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించారనమాట. అంటే మనం ప్రెజెంట్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీనివల్ల ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి ఋతుపవనాలు అసాధారణంగా ఉండొచ్చు అని వాళ్ళు భావిస్తున్నారనమాట. మే నెలలో ఎల్నినో ఏర్పడుతుంది అని చెప్పి, ఆగస్టు నాటికి బలపడుతుంది అని చెప్పి ECMWF అంటే యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అంచనా వేసిందనమాట. మరి జూన్ నుంచి ఆగస్టు 2026 మధ్యలో ఈ ఎల్నినో మొదలై ఏడాది చివరి వరకు కొనసాగే అవకాశం ఉందన్నమాట. మరి అసలు ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం కాబట్టి మరి వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఏంటి ఇవన్నీ మాట్లాడుకుందామని చెప్పాను కదా. మరి ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి, మీరందరూ తెలుసుకోవాల్సినవి చాలానే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ మెరుపు కళలు అనమాట. దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఫ్రీడే గురించి. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

మనమున్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఈ రోజు డే స్పెషల్ గురించి, అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం అన్నమాట. మరి ఇంకా ఏంటి మనం తెలుసుకోవాల్సిన విషయాలు అంటే కనుక, అత్యంత ప్రమాదకర వాయు కాలుష్య కారకమైన PM10 సూక్ష్మ ధూళి కణాల స్థాయి అత్యధికంగా పెరిగిన టాప్ 10 నగరాల జాబితాలో విశాఖపట్నం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నమాట. ఇది నిజంగా విచారించాల్సిన విషయమే అని చెప్పాలి. మరి సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ అంటే CREA ప్రకారం 2025-26 PM10 స్థాయిలో 2017-18 ఆర్థిక సంవత్సరంతో కంపేర్ చేస్తే కనుక 73% మేరకు పెరిగినట్లు తెలుస్తోందన్నమాట. అంటే ఏ రకంగా కాలుష్యం అనేది పెరిగిపోయిందో, పర్యావరణానికి ఎన్ని రకాలుగా ముప్పు అనేది వస్తుందో మీరు ఆలోచించుకోండి. మరి పర్యావరణ కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం అయితే అనేక రకాల కార్యక్రమాలని నిర్వహిస్తోందన్నమాట, అనేక రకాల పథకాలను కూడా ప్రవేశపెడుతోంది. అలాగే మనవంతు మనం ఏం చేయాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇవాళ మీకు తెలుసాలో ఖచ్చితంగా. మరి ఇప్పుడైతే కొద్ది క్షణాల తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 12:30 తెలుగులో వార్తలు వచ్చేస్తాయి, అవి వినండి. దాని తర్వాత మళ్ళీ మనం మీకు తెలుసాలో ఖచ్చితంగా మాట్లాడుకుందాం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు మనం ఏం చేయాలి అనే విషయాల గురించి. మరి ఇప్పుడైతే న్యూస్ వింటూ స్టేట్ 1.3 వివిధ భారతీయ ఫామ్, నేను మీ ఆర్జే ప్రసన్నా.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో పలువురు ప్రముఖులకు పద్మ

0: అవార్డులను ప్రదానం చేయనున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమాపేశం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇరాన్తో ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తొందరపడవద్దని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశ ప్రతినిధులకు చెప్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కారాల కార్యక్రమంలో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో అందజేస్తారు. ఈరోజు జరిగే మొదటి పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి 2 పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 పద్మశ్రీలతో సహా మొత్తం 66 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. మిగిలిన పద్మ అవార్డులను 2వ విడత పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో అందజేస్తారు. రేపు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమాపేశం జరుగుతుంది. ఈ సమాపేశంలో ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వోంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై, ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాల పురోగతిని సమీక్షించడంపై, అలాగే పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలపై ఈ నాయకులు తమ అభిప్రాయాలు పంచుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉమ్మడి పౌరస్మృతి పరిధి నుండి అన్ని గిరిజన సామాజిక వర్గాలను మినహాయించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జనజాతీయ సాంస్కృతిక సమాగమం సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, గిరిజనుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించామని, ఉమ్మడి పౌరస్మృతి వల్ల గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగము వాటిల్లదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 28,000 కోట్ల రూపాయలుగా ఉన్న గిరిజన సంక్షేమ బడ్జెట్ను నరేంద్రమోదీ ప్రభుత్వంలో 1,50,000 కోట్ల రూపాయలకు పెంచినట్టు అమిత్ షా తెలియజేశారు.
1: నరేంద్ర మోదీ జీనే ఏక్ ప్రకార్ సే జనజాతి కళ్యాణ్ కో ఆగే బడానే కా కామ్ కియా హై. మే ఆజ్ ఇస్ మన్ సే ఈ జనజాతి మహాకుంభ్ కో కహనా చాతా హూ ఔర్ నరేంద్ర మోదీ జీనే ఉస్కో 1,50,000 కరోడ్ తక్ బడానే కా కామ్.
0: నిన్న న్యూఢిల్లీని భారత్ మంటపంలో అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర వేడుకల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన స్నేహితుడని, మోదీకి తాను పెద్ద అభిమానినని చెప్పారు. అలాగే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇంతకు ముందెన్నడూ లేనంత పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను అక్కడి ప్రేక్షకులు వినేలా అమెరికా రాయబారి తన ఫోన్ను మైక్రోఫోన్ వద్ద పెట్టారు. ఈ కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హాజరయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటనలో ఉన్న తరుణంలో అమెరికా అధ్యకుడి నుంచి ఈ వ్యాఖ్యలొచ్చాయి. శనివారం ప్రధానమంత్రి మోదీని కలిసిన రూబియో నిన్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తో సమావేశమయ్యారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ 2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాయిదా వేసింది. బక్రీద్ పండుగ సెలవు తేదీలో మార్పు వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ తెలిపింది. సవరించిన పరీక్షా తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఎన్టీఏ పేర్కొంది. తాజా సమాచారం కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని ఎన్టీఏ సూచించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 2.61 రూపాయలు, అలాగే డీజిల్ ధర లీటర్కు 2.71 రూపాయలు పెరిగింది. గత 2 వారాల్లో ఈ ధరలు పెరగడం ఇది 4వసారి. ఈ సవరణతో ఢిల్లీలో ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర 102.12 రూపాయలకు, డీజిల్ ధర లీటర్కు 95.20 రూపాయలకు చేరుకుంది. ఇరాన్తో 3 నెలలుగా కొనసాగుతున్న యుద్దంలో ఇప్పుడిప్పుడే

ఎటువంటి పురోగతి లభించే అవకాశం లేదనే సంకేతాలిస్తూ ఇరాన్తో ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తొందరపడవద్దని తాను తన ప్రతినిధులకు చెప్పినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తన పరిపాలనలో ఇరాన్తో కుదిరే ఎలాంటి భవిష్యత్ ఒప్పందంలోనైనా ఎటువంటి ఆర్థిక మినహాయింపులు ఉండవని, ఇది అమెరికా మాజీ అధ్యకులు బరాక్ ఒబామా హయాంలో జరిగిన ఒప్పందానికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఒబామా కాలం నాటి ఇరాన్ అణు ఒప్పందాన్ని విమర్శించిన ఆయన, తాను ప్రతిపాదించిన ఒప్పందం ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా అడ్డుకుంటుందని, అలాగే బరాక్ ఒబామా రూపొందించిన ఒప్పందంతో దీనికి ఎటువంటి పోలిక ఉండదని చెప్పారు. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఒప్పందంలో 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు, హార్మోజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై మరిన్ని చర్చలు జరపడం వంటి అంశాలున్నాయి. అయితే ఈ ప్రతిపాదిత ఒప్పందంపై రిపబ్లికన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది ఇరాన్ పట్ల చాలా ఉదారంగా ఉందని బహిరంగంగానే వాదిస్తున్నారు. ఈ ఒప్పందం ఒక తప్పిదమవుతుందని సెనేటర్ ట్రెడ్ క్రూజ్, అనగా 60 రోజుల కాల్పుల విరమణ అంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా సాధించిందంతా వృధా అయినట్టేనని సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ రోజర్ వికెర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్పై విస్తృతమైన దాడులు జరపడంతో పశ్చిమాసియా అంతటా ఘర్షణలు చెలరేగాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ఇజ్రాయెల్, గల్ఫ్లోని అమెరికా మిత్ర దేశాలపై దాడులకు దిగింది. విప్లవకారుడు రాష్ బిహారీ బోస్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. రాష్ బిహారీ బోస్ తన అసాధారణమైన సంస్థాగత నైపుణ్యాల ద్వారా స్వాతంత్ర్య పోరాటంలో సరికొత్త శక్తిని నింపారని కొనియాడారు. రాష్ బిహారీ ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్లను స్థాపించారని, అలాగే గదర్ ఉద్యమం ద్వారా విదేశీ గడ్డపై కూడా భారతీయులను సంఘటితం చేశారని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత దృష్ట్యా భారత వాతావరణ శాఖ ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి రాత్రిళ్లు కూడా వేడిగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారత్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరిల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జమ్మూకశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, అసోం, మేఘాలయ, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు పిడుగులతో కూడిన ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. నదిలో నత్తగుల్లలు సేకరిస్తున్న సమయంలో నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో వారంతా కొట్టుకుపోయారు. ఈ ఘోర ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ నది ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

పెళ్లిపీటలు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ గురించి అనమాట. మరి ఏంటి ఈ రోజు

6-5 కోట్ల బడ్జెట్ అయితే కేటాయిస్తున్నారన్నమాట. మరి పారవేసి వాటిని మనం కూడా తగ్గించుకొని ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మరి ప్రభుత్వం చేసేవి ప్రభుత్వం చేస్తూనే ఉంది, మరి మనం ఏం చేయాలి అనేది కూడా ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఇవాళ మీకు తెలిసాలో ఇప్పుడైతే మీ అందరి కోసం పెళ్లి పందిరి మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టేట్ 101.3 వివిధ భారతీయ ఫోన్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా

మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవం సందర్భంగా. మరి మనం ఏం చేయాలి అనే విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం, అలాగే ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది కూడా ఇందాక చెప్పాను. సో మనం ఏం చేయాలి అంటే కనుక నీటిని పొదుపుగా వాడాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఎంత తక్కువ నీటిని ఉపయోగిస్తే అంత తక్కువగా వ్యర్థ జలాలు చివరిగా సముద్రంలోకి చేరుతాయి అన్నమాట. అండ్ ఇప్పటికీ చాలా మంది ట్యాప్స్ అలా వదిలేస్తూ తిప్పి వదిలేస్తూ ఉంటారు. సో మనం చూసి కూడా కొన్ని కొన్ని సార్లు పట్టించుకోం, కానీ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉంటే చాలా మంచిదన్నమాట. సో అట్లా మీకు ఏదైనా కనిపిస్తే ఆ ట్యాప్స్ ని ఆపేస్తూ ఉండడం, ఇంట్లో అయినా సరే, మనం బయట గురించి కాదు, ఇంట్లోనే ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి. సో వాటర్ సేవ్ చేసుకోవడం అనేది ఇప్పుడు అలాగే మన ఫ్యూచర్ కి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇది ఎప్పుడు మనం ప్రతి టాపిక్ లో మాట్లాడుకుంటూనే ఉంటాం, ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నమాట. ఎందుకంటే అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే చెట్లను నాటడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది మన హాబీగా మార్చుకోవడం ఇంకా ఇంపార్టెంట్. ఎందుకు, మీ అందరికీ తెలిసిందే, కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి మనం పీల్చుకోవడానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ని అందిస్తాయి అన్నమాట. కాబట్టి ఒక మొక్క నాటడం అనేది కనీసం మనం పుట్టినరోజుకి అనే కాన్సెప్ట్ పెట్టుకొని అప్పుడైనా సరే ఒక మొక్క నాటడం అనేది జరిగితే చాలా బాగుంటుంది. అండ్ ప్లాస్టిక్ వాడకం గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా చాలా తక్కువే, బట్ నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, ఎప్పుడైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి మనం అవాయిడ్ చేసేద్దాం కంప్లీట్ గా. ఇంటి నుంచి తీసుకెళ్లడం ఇలాంటివి తీసుకోవడం చాలా మంచిదన్నమాట. రీసెంట్ గా మీకు కూడా తెలిసే ఉంటుంది, ఒక గేదెకి దీని గురించి ఆపరేషన్ కూడా చేశారనమాట. ఆల్మోస్ట్ ఒక క్వింటాల్ ప్లాస్టిక్ అయితే బయటకు వచ్చింది, దాని నుంచి తీయడం జరిగింది. సో ఒక్క జంతువు గురించి మనకి ఇలా తెలిసినప్పుడు ఇంకా దేశంలో ఎన్ని రకాల జంతువులు ఉంటాయి, అవి ఏం తింటాయి అనేది సో మీకే ఐడియా ఉంటుంది కదా. సో ప్లాస్టిక్ అనేది తినడం వల్ల వాటికి ఎన్ని రకాల హెల్త్ పరంగా ఇష్యూస్ కూడా వస్తాయి అనేది ఆలోచించండి. కాబట్టి వీలైనంత వరకు ముందు ఏదైనా మార్పు అనేది మనతోనే స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని మనం ఈ రోజు నుంచి ఎలా అయినా సరే తగ్గిద్దామని చెప్పి డిసైడ్ అయిపోదాం. ఎందుకంటే దానివల్ల షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా టోట్ బ్యాగ్లను తీసుకెళ్తే ఇవి కంప్లీట్గా సహజమైన ఫైబర్తో తయారు చేయబడతాయి కాబట్టి. సో ఆరోగ్యాన్ని అందించిన వాళ్ళం అవుతాం, అట్ ద సేమ్ టైం మార్పును తీసుకొచ్చిన వాళ్ళం కూడా అవుతాం అన్నమాట. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, పర్యావరణాన్ని కాపాడుకోవడం అనేది మీది మాది కాదు, మనందరి బాధ్యత అన్నమాట. మీ వంతు మీరేం చేస్తున్నారు అనేది ఈరోజు సోషల్ మీడియా ద్వారా మీ మిత్రులతో పంచుకోండి. మీరు చేసిన మంచి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా సో షేర్ చేసుకోవచ్చు, అలాగే వాళ్ళని కూడా అంటే ఇలాంటివి ఏమైనా చేయమని చెప్పి ప్రోత్సహించవచ్చు అన్నమాట. మరి పర్యావరణాన్ని మనం కాపాడితే అది మన ముందు తరాలని కూడా పర్యావరణమే కాపాడుతుంది. మరి ప్రకృతిని కాపాడుకోవడం అనేది నిజంగా మన బాధ్యత కూడా, మన నుంచి మన ముందు తరాల వాళ్ళు ఏదైనా నేర్చుకో ఉంటుంది అంటే కనీసం ఇది ఒక్కటే అనమాట. పర్యావరణాన్ని కాపాడుకుందాం, అందరం కూడా ఆరోగ్యంగా ఉందాం. మరి అదనమాట ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ మీ అందరికీ చాలా నచ్చింది అనుకుంటున్నా. ఒక బ్యూటిఫుల్ సాంగ్, జనతా గారేజ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టేట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ గణతంత్ర మండపంలో ఈరోజు జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి సంబంధించి 66 మందికి పద్మ పౌర పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడలో పర్యటిస్తున్నారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో 85 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో నిర్మించిన అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సదస్సు 2026ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన

38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనకు జీవితాన్ని ఇచ్చే నదులను కాపాడుకోవాలని అన్నారు. గోదావరి కృష్ణానదులను సంరక్షించుకోవాలని అన్నారు. గ్రామీణాభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7 నుంచి 20 వరకు 14 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా కార్యక్రమాలు ప్రచారాలు నిర్వహించి జూన్ 21 అమరావతిలో 25,000 మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామీణ పట్టణ స్థానిక ఎన్నిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి వాస్తవాధారిత వివరాలతో వనితలు సమర్పించాలని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సూచించారు. కడప కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రజలు కుల సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈరోజు అనంతపురంలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయక చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్దిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 మ్యాచ్లు చివరి దశకు చేరుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో రేపు రాత్రి 7:30 క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ తలపడనున్నాయి. ఈ పోటీలో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1:34 అయితే అయిపోయింది అనమాట. 8 వసంతాలు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ ధీరాలో మీరు తెలుసుకోబోతుంది ఏంటి అంటే గనక ధీరలు సాధించిన విజయాలు ఏంటి అనేది నేను చెప్పేస్తానమాట. తెలంగాణలో హన్మకొండకి చెందిన ప్రవాస భారతీయురాలు హేమా ఎల్లా ప్రెగడ యూకేలోని వార్విక్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో 2023లో అధికార గ్రీన్ పార్టీ సభ్యురాలుగా ఎన్నికైన ఆమె రీసెంట్గా క్యాబినెట్ కౌన్సిల్ మెంబర్గా ఎంపికయి అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారన్నమాట. ఇంకా ఎవరు ఏది సాధించారంటే అమెరికా కార్మిక శాఖ ముఖ్య సమాచార అధికారి సిఐఓగా భారత సంతతికి చెందిన సాంకేతిక నాయకురాలు మంగళాకుప్ప నియమితులయ్యారు. మరి ఇంకా ఎవరు మన దేశంలోని ధీరలు ఎలాంటి విజయాలు సాధించారు అనేది ఇవాంటి ధీరాలో ఖచ్చితంగా తెలుసుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ జెర్సీ అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

కౌసల్యా కృష్ణమూర్తి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఇంకా ధీరలు సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇంకా ఎవరు ఏది సాధించారు అంటే ప్రపంచవ్యాప్తంగా మార్పులు తెస్తున్న ప్రముఖులకి సంబంధించిన నేషనల్ జియోగ్రాఫిక్ 33 2026 జాబితాలో బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా ఇంకా ఆలియా భట్ చోటు దక్కించుకున్నారన్నమాట. ఎందుకు అంటే పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పర్యావరణ స్వచ్ఛంద సంస్థలకి నిధులని అందిస్తున్నారన్నమాట. అలాగే ఆరోగ్య సంరక్షణ కోసం ప్రియాంక చేస్తున్న నిరంతర కృషికి, అలాగే మధుమేహం లాంటి కీలక సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నందుకు వీళ్ళిద్దరికీ కూడా చోటు అనేది దక్కిందనమాట. మరి అది ధీరలు సాధించిన విజయాలైతే, మరి ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 1 గంట 20 నిమిషాలకి ప్రాంతీయ వార్తలు అయితే తెలుగులో వచ్చేస్తాయి, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రాంలో. ఇప్పుడైతే కపుల్ ఫ్రెండ్లీ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటర్ స్టేజ్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 38 ఎంఎస్ఎంఈ పార్కులకు దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామీణాభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. దేశ రాష్ట అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు. నదుల పరిరక్షణకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో 85 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో నిర్మించిన అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి

0: మంత్రి ఈ రోజు ప్రారంభించారు. అనంతరం సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సదస్సు 2026ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్టంలో ఏర్పాటు చేసిన 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపన చేశారు. పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై ఈ సదస్సులో ముఖ్యమంత్రి చర్చించారు. గ్రామీణ అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, 20 లక్షల 80 వేలతో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను రాష్ట ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. దేశ రాష్ట అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు ఉదయం ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. తిరుపతి వచ్చే భక్తులు గాని సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎండల మీద ఒక దృష్టి పెట్టుకుని కావలసినటువంటి ఆరోగ్య జాగ్రత్తలన్నీ కూడా పాటించాలని వారందరికీ కూడా కోరుకుంటూ, సెలవుల కాలం కాబట్టి ఎక్కువ మంది తిరుపతి కూడా వస్తున్నారు. రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతున్నా, భక్తులు తాకిడి పెరుగుతున్నా, ఏర్పాట్లలో మాత్రం ఎక్కడా లోటుపాట్లు లేకుండా భోజనంలో, ప్రసాదంలో, క్వాలిటీలో ఎక్కడా కూడా తగ్గకుండా మరి వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాల్లో కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందిస్తూ,
0: కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2027 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానం చేయనున్న పద్మ అవార్డులకు అర్హులైన వ్యక్తుల నుంచి ఆన్లైన్ ద్వారా నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ఉపాధి శిక్షణ సంఘం సెక్విస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎం రమ్య ఒక ప్రకటనలో తెలిపారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, ఇతర పౌరసేవలు, పరిశ్రమలు, వాణిజ్యం తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారు ఈ అవార్డులకు అర్హులని ఆమె పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో పాటు దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు. నదుల పరిరక్షణకు ఈ రోజు నుంచే కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి నదిలో పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను గురించి ఉప ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ కీర్తి వివరించారు. అనంతరం పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు పవన్ కళ్యాణ్ బోటులో వెళ్లారు. అనంతరం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని అధికారులతో, ప్రజాప్రతినిధులతో పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
2: ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు ఇంకో సంవత్సరం దాదాపు 10 కోట్ల మంది ప్రజలు దేశం నలుగురు నుంచి పుష్కర స్థానానికి పుణ్యస్నానం చేయడానికి రాబోతా ఉన్నారు. గోదావరి ఎలాంటి కాలుష్యాలు అనే పరిశీలన వచ్చినప్పుడు మాకు దృష్టిలో ఉన్నది ఒకసారి అందరికీ తెలియజేయాలి. సో ఐ రిక్వెస్ట్ ఇండస్ట్రీస్ షుల్ కాంట్రిబ్యూట్ టు ది ఎన్వైరన్మెంట్ అండ్ షుల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇన్ పొల్యూషన్ కంట్రోల్ అలాంగ్ ద గ్రీన్ కవర్ ఇన్ ద డెసిగ్నేటెడ్ ఎక్స్పెక్ట్ అండ్ ఆల్సో అక్వా ఇండస్ట్రీస్ ఆల్సో షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి వాస్తవాధారిత వివరాలతో వినతులు సమర్పించాలని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సూచించారు. కడప కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రజలు, కుల సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు ఈరోజు స్వీకరించారు. ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ, బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబడిన పరిస్థితులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి సమగ్ర నివేదికను రాష్ట ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. వినతులతో పాటు ఆధారాలు, గణాంకాలు, ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాలని సూచించారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే హస్తకళలకు విస్తృత ప్రాచుర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. హస్తకళలకు మార్కెట్ విస్తరించడంతో కళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దిశగా తరంగ అనే ఏఐ ఆధారిత రియల్ టైం పర్యవేక్షణ వ్యవస్థతో పాటు కళాక్షి పేరుతో వాట్సాప్ వ్యవస్థను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే వెబ్సైట్ అందుబాటులో ఉందని తెలిపారు. వినియోగదారులు కోరిన హస్తకళ ఉత్పత్తులను నేరుగా వారి ఇళ్లకే చేరవేసే ఉద్దేశంతో ఏఐ టూల్స్ ను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, రానున్న 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈరోజు 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు గరిష్ట

కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు, గరిష్ట పల్నాడు, ప్రకాశం జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు గరి

0: శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామీణాభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, దేశ రాష్ట అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, నదుల పరిరక్షణకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

మంచి రోజులు వచ్చాయి మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఏం టాపిక్ అంటే గనక ఎండలైతే మండిపోతున్నాయి, చూస్తూనే ఉన్నాం, ఇబ్బంది పడుతూనే ఉన్నాం కదా. మరి ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ మన శరీరంలో నీటి శాతం తగ్గిపోయి త్వరగా అలసట చెందడం, వడదెబ్బ తగలడం ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. మరి సహజ సిద్ధ పదార్థాలతో అంటే బయట లభించే కృత్రిమ పానీయాలు కాకుండా న్యాచురల్గా మన ఇంట్లో ఉండే వాటితో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఇవాళ దీరాల్లో తెలుసుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం అమరన్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

అమరర్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి ఎండలైతే బాగా పెరిగిపోతున్నాయి, మరి ఇంట్లోనే ఉండి సహజ పదార్థాలతో ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్తాను అని చెప్పాను. మరి ఏం చేయాలి అంటే కనుక ధనియాల నీరు అనమాట, రాత్రంతా ఒక చెంచా ధనియాలని ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని వడగట్టి తాగడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుందన్నమాట. మరి మనం చల్ల చల్లగా ఉంటాం, సో అంటే మన బాడీ టెంపరేచర్ ఎప్పుడైతే కూల్గా ఉంటుందో ఆటోమేటిక్గా డీహైడ్రేట్ అనేది అవ్వకుండా ఉంటాం అన్నమాట. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచే ఉసిరి మనకి ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది అన్నమాట. వేసవిలో ప్రతిరోజు ఒక ఉసిరికాయను తీసుకోవడం వల్ల శరీరానికి సహజమైన కూలింగ్ అయితే లభిస్తుంది అన్నమాట. మరి ఇంకా ఇలాంటివి తీసుకోవాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మాట్లాడుకుందాం ధీరా ప్రోగ్రాంలో. ఇప్పుడైతే మీ అందరి కోసం ఓరు దేవుడా మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేట్యూన్ టూ 101.3 వివిధ భారతీ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనమున్నాం దీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఎండలైతే మండిపోతున్నాయి. ఇంట్లో సహజ సిద్ధ పదార్థాలు తీసుకుంటూ మనం ఆరోగ్యంగా ఎలా ఉండాలి అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. మరి ఇందాకే చెప్పా ధనియాల నీరు తీసుకోమని చెప్పాను, దాని తర్వాత

కాబట్టి ఇవి కూడా ఏంటి అంటే మన శరీరానికి కావలసినంత చల్లదనాన్ని అందిస్తాయి అన్నమాట. మనం కూల్గా ఉంటే మన చుట్టూతో ఉన్న వాళ్ళని కూడా మనం కూల్గా ఉండొచ్చు అనమాట. సో అది సంగతి. ఇంకా మాట్లాడుకుందాం, ఎలాంటి సహజ సిద్ధ పదార్థాలు తీసుకుంటే మనం హ్యాపీగా న్యాచురల్గా అంటే కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకోకుండా ఇంట్లోనే అవైలబుల్గా దొరికే వాటితో మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, డీహైడ్రేట్ అవ్వకుండా ఉండొచ్చు అనేది మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం హిట్ 3 మూవీ నుంచి ఇంకొక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంతవరకు వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మాట్లాడుకుంటున్నాం. మరి ఇంకా మనం తీసుకోవాల్సినవి ఏంటి అంటే గనక, అసలు అందరింట్లో కామన్ గా దొరికేవి, ఎక్కువ ఖర్చు లేనివి అంటే మనకి గుర్తొచ్చేది ఏంటి అంటే, అసలు పిల్లలైతే తాగకుండా ఉండేవి అంటే మీకు ఖచ్చితంగా గుర్తొచ్చేస్తుంది, ఎందుకంటే మజ్జిగ అన్నమాట. మరి చాలా మందికి ఏంటో, పెరుగంటే ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటారు, మజ్జిగ అంటే ఇంకో 30 కిలోమీటర్ల దూరం ఉంటారు. బట్ కాదు, వేసవి కాలంలో పిల్లలకైనా సరే లస్సీలాగైనా సరే చేసి ఇవ్వాలి. సో మజ్జిగ అయితే మనం తప్పకుండా తీసుకోవాలన్నమాట. మజ్జిగలో ఉండే ప్రొబయోటిక్స్ ఏం చేస్తాయంటే మన పొట్టని ఆరోగ్యంగా ఉంచి తక్షణ శక్తిని, ఇన్స్టాంట్గా మనకి ఎనర్జీని అందించేస్తాయి. కాబట్టి మజ్జిగ తీసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే సబ్జా గింజలు అన్నమాట, నీటిలో నానబెట్టిన సబ్జా గింజలు మజ్జిగలో లేదంటే నిమ్మరసంలో కలుపుకొని తాగితే శరీర ఉష్ణోగ్రత అయితే తక్షణమే తగ్గుతుంది, డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం అన్నమాట. మరి కృత్రిమ ఈ న్యాచురల్ అంటే ఈ న్యాచురల్ పదార్థాన్ని తీసుకుంటూ కృత్రిమ పానీయాలకి దూరంగా ఉండి, ఇందాక నేను చెప్పినవన్నీ చాలా చెప్పాను కదా, ధనియాలది నీరు, తాటి ముంజలు, సో ఇందాక నేను చెప్పినవన్నీ విన్నారని అనుకుంటున్నా. సో అవన్నీ తీసుకోవడం వల్ల ఏంటి అంటే డీహైడ్రేట్ అనేది అవ్వకుండా ఉంటాం, అలాగే ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాం అన్నమాట. సో అది సంగతి. అండ్ ఇంకోటి ఏంటి అంటే కామన్గా అసలు ఇవన్నీ చెప్పుకున్నాం మాట్లాడుకున్నాం, వాటర్ అన్నమాట. సో వాటర్ ఏంటి అంటే ఏ పనిలో ఉన్నా మర్చిపోవద్దు, వాటర్ తాగుతూనే ఉండండి. మీ అందరికీ తెలిసిందే, కనీసం మనం రోజుకి 3 లీటర్ల వాటర్ అయినా తాగుతూ ఉండాలి. సో ఈ వేసవి కాలంలో ఏంటంటే దాహం అయినా అవ్వకపోయినా సరే కనీసం గంటకు ఒకసారి కొంచెం వాటర్ తాగుతూ ఉంటే ఏంటి అంటే ముఖ్యంగా డీహైడ్రేట్ అనేది అవ్వకుండా ఉంటాం అన్నమాట. సో అది ఇవాళ ధీరా అయితే, మరి ధీరా అయితే మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఒక మంచి సాంగ్తో, దాస్ కదమ్కి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో ధీరా ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనము నామ్ దీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి మండే ఎండల్లో సహజ సిద్ధమైన పదార్థాలు తీసుకుంటూనే మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనే దాని గురించి

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణీ, ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్, కహానీ నహీ బదలీ స్టైల్ గయా హై బదల్, జో కహానీయా హమ్ సునతే ఆయే దేఖతే ఆయే అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్.
2: డౌన్లోడ్ వేవ్స్ ఓటీటీ యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్గా 2:31:40 అయితే అయిపోయిందనమాట. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ్ళ సండే సండే ప్రోగ్రామ్లోకి, ఓన్లీ ఆన్ 101.

3.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి సందడి చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను, నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగానే ఉన్నారనుకుంటున్నా. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు లిజనర్స్ కొంతమంది మెసేజ్లు అయితే పంపించారనమాట. మరి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అవన్నీ చూసేసే టైం అయితే వచ్చేసింది. ఎవరు ఎక్కడి నుంచి అంటే వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ అయితే చేశారనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక అంకయ్య గడ్డం నుంచి, బందర్పల్లి నుంచి, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు మార్నింగ్ నుంచి అన్ని ప్రోగ్రామ్స్ చాలా చాలా బాగున్నాయని చెప్పి చెప్తున్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు హలో ప్రసన్న గారు అని చెప్తూ, అలాగే బయట ఎండ గురించి కూడా అప్డేట్ అయితే ఇచ్చేసారనమాట. మరి ఎండలు అయితే మామూలుగా లేవు, అందుకే మరి మంచి కూల్ కూల్ సాంగ్స్ అయితే వినిపించేద్దాం అనుకుంటున్నాను మీ అందరి కోసం. అండ్ అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ శ్రీవత్స మెసేజ్ చేశారు కోనాపూర్ నుంచి. అలాగే శుభ మధ్యాహ్నం ప్రసన్న గారు అంటూ గ్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి మెసేజ్ చేశారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. జాన్సన్ విజయవాడ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఇంకా అలాగే వంశీరాజ్ గుంటూరు నుంచి అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. మీ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నాకు తెలుసు మీ అందరు క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని, మరి క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. కళలో ఉంటాను, కథలో ఉండను, వనంలో ఉంటాను, గానంలో ఉండను, కుడిలో ఉంటాను, బడిలో ఉండను, ఆశలో ఉంటాను, ఆటలో ఉండను, మరి ఇంతకీ నేను ఎవరిని అనేది క్వశ్చన్ అనమాట. నాకు తెలుసు మీరు చాలా ఈజీగానే గెస్ చేసి ఆన్సర్ మెసేజ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను అత్తరింటికి దారేది మూవీ నుంచి ఒక మంచి పార్టీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను అనమాట. వింటూ స్టేజ్ ఉంటూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనము నామ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి ఎవరు పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, అవన్నీ చూసేద్దాం. యాక్చువల్గా ఇప్పుడు మీరందరూ అనుకుంటున్నారు కదా, ఏంటి ప్రసన్న ఎండలు మండిపోతుంటే పార్టీ అంటున్నావు అని. ప్రోగ్రామ్ చేసినంతసేపు మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే పార్టీ అనమాట. సో ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత అసలు రియల్ పార్టీ అయితే ఎంతో ఉంటుంది, ఎందుకంటే ఎండలు అయితే మామూలుగా లేవు. నిజంగా జాగ్రత్తగా ఉండండి. సో ఆల్రెడీ మార్నింగ్ కూడా నేను అవే చెప్పా చాలా ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్లో ఇన్ఫర్మేషన్ అయితే. సో వాటర్ అయితే తాగుతూ ఉండండి. ఎనీవే మరి ఇప్పుడైతే కనుక ఆన్సర్స్ అయితే చాలామంది మెసేజెస్ చేసేసారనమాట. చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకి నమస్తే అంటూ జేరుపోతులు బుచ్చయ్య. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తరాలపల్లి గ్రామం నుంచి, హన్మకొండ జిల్లా నుంచి మెసేజ్ అయితే పంపించారు. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్న, ఆన్సర్ కూడా పంపించేసేయండి. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మహమ్మద్ ఇన్యాతుల్లా ఇంకా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేశారనమాట. అలాగే ఆన్సర్ ఫస్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది క్యాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఇప్పుడు సండే సండే టైటిల్ సాంగ్ వినిపించారు కదా, అది ఏ మూవీలో అది అంటున్నారు. ఆ పాట మీరు అడిగిన క్వశ్చన్లోనే ఉంది, సండే సండే మూవీ కూడా అనమాట. సో టైటిల్ సాంగ్ ఒకటి, మూవీ నేమ్ కూడా ఒకటే అనమాట. అండ్ ఇప్పుడు క్వశ్చన్ అడిగాను వినారని అనుకుంటున్నా, మీరు కూడా ఆన్సర్ అయితే మెసేజ్ చేసేయండి, ఆలోచించండి, ఆ తర్వాత మెసేజ్ చేయండి. అలాగే కనకరావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కూడా కరెక్ట్ ఆన్సర్. అలాగే శుభ మధ్యాహ్నం అంటూ అందరికీ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ ఏకలవ్య నగర్ నుంచి అనమాట ఎవరు, వెంకటేష్ శ్యామ్లా వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, అంకయ్య గడ్డం నుంచి బందర్పల్లి నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కర్నూలు నుంచి, ముజఫర్నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి వీళ్ళందరూ అనమాట మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంజాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. శ్యామ్ కల్లూరు నుంచి గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ చెప్పాలి, చెప్పుకోవాలి అంటే మనం ఇంకా 1 గంట 20 నిమిషాలు అయితే వెయిట్ చేయాల్సిందే అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక, రాంగ్ ఆన్సర్ చెప్పేశారు. ఎవరు అంటే అంకయ్య గడ్డం అనమాట. సో ఎనీవే మీ అందరూ క్వశ్చన్ ఇంకొకసారి వినాలనుకుంటున్నారని నేను అనుకుంటున్నా. అలాగే ఒక్కసారి అడగగానే కొంతమంది ఎంత షార్ప్గా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారో చూడండి. ఎనీవే ఇప్పుడు మీరు చాలా క్లియర్గా వినండి, మీరు కూడా ఆన్సర్ అయితే మెసేజ్ చేయొచ్చు. చాలా ఈజీ క్వశ్చన్. కలలో ఉంటాను, కథలో ఉండను, వనంలో ఉంటాను, గానంలో ఉండను, కుడిలో ఉంటాను, బడిలో ఉండను, ఆశలో ఉంటాను, ఆటలో ఉండను, ఇంతకీ నేనెవరిని అనేదే క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక మీకు కరెక్ట్గా ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662433114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీ నుంచి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనము ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విభిత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించారనమాట. చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అని చెప్పి. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం నుంచి, కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగే పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న.

మీరు పంపించింది కూడా కరెక్టే. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ గెస్ చేసి పంపించిన అసలు ఆ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అనేది రివీల్ చేసే టైం అయితే వచ్చేసిందనమాట. మరి చెప్పేస్తున్నాను, కలలో ఉంటాను కథలో ఉండను, వనంలో ఉంటాను గానంలో ఉండను, కుడిలో ఉంటాను బడిలో ఉండను, ఆశలో ఉంటాను ఆటలో ఉండను, నేను ఎవరిని అంటే మీరందరూ కరెక్ట్గా గెస్ చేసి పంపించిందే అనమాట. నేను అలా చెప్పేద్దాం అని చెప్పి అనుకుంటున్నా. సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దీప్తి ఫ్రమ్ అవనిగడ్డ నుంచి మెసేజ్ చేశారు, ఇప్పుడే ట్యూన్ చేసా అంటున్నారు. ఏం పర్లేదు, మీరు సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. అండ్ పుట్టుపాక నుండి మిరియాల తిరుమలయ్య ఇంకా ఆండాలు కరెక్ట్గా మెసేజ్ చేశారనమాట. మరి నేను రివీల్ చేద్దాం అనుకుంటుంది, వాళ్ళు పంపించింది ఒకటే, అదేంటి అంటే లవకుశ అనమాట. సో లవకుశ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడైతే మీ అందరి కోసం ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ గెస్ చేసి పంపించారో మీ అందరికీ కంగ్రాచులేషన్స్. దాంతోపాటు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను అనమాట. సో ఈ సాంగ్ అయితే ఫ్రమ్ ద మూవీ సరైనోడు మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. This is a private party.

వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి మీ అందరూ సెకండ్ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు, సో అడిగేస్తాను. బట్ దానికంటే ముందు ఇంకా కొన్ని మెసేజ్లు అయితే వచ్చినాయి అనమాట. ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించేశారు నమస్తే అంటూ రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు, అండ్ అలాగే కొంకల గ్రామం నుంచి అరవింద లహరి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అవే అనమాట మెసేజ్లు అయితే. మరి సో ఆల్రెడీ లవకుశ అని ఇందాక మనం అడిగాం, అలాగే ఆన్సర్ కూడా చెప్పేశాను కాబట్టి మరి నాకు తెలిసి మీ అందరూ ఇంకో క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఒక సాంగ్ వినిపిస్తున్నాను, మూవీ కూడా నేనే చెప్పేస్తున్నా సత్యం. సో ఈ మూవీ ఇప్పుడు నేను ప్లే చేసే సాంగ్కి సింగర్స్ ఎవరు, ఓకే ఈ సాంగ్ వినండి, దాని తర్వాత సింగర్స్ ఎవరో గెస్ట్ చేసి తెలుసు కదా మీ పేరు, దాని తర్వాత మీ ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662434 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి అనమాట. మరి ఇప్పుడైతే సాంగ్ అయితే వచ్చేస్తోంది, సో క్వశ్చన్ కూడా అదే, ఈ సాంగ్ సింగర్ ఎవరు అనేది క్వశ్చన్. సో వింటూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఆ గుద్దు ఇలా గుద్దు, ఉత్తర్ సాల్ట్ కమాయ్ తోడు ఫ్యూచర్ ల్యాండింగ్, అలా ఇలా అలా ఇలా ఆ.
1: కసుకుళ్ళు ఉంటేనే లవ్ అంటారు, నువ్వే ప్రాణం అంటారు, హార్ట్ బీట్ అంటారు, అబ్బా చంపేస్తా.

0: లక్ష్మి, నన్ను ఎవరైనా పిలిచారా?
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకోసిస్టమ్గా మారుస్తామని, ఏపీ నుంచి 100 యూనికార్న్ సంస్థలు రావాలనేది తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో మురుగునీటిని ఖచ్చితంగా శుద్ది చేశాకే కాలువల్లో కలిపేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరు బగ్గేశ్వరం గ్రామాలలో 65 లక్షల రూపాయల సెస్సార్ నిధులతో శ్మశానవాటిక అభివృద్ది పనులను మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు ప్రారంభించారు. బనగానపల్లిలోని కొండపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులను రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు జరగాలని అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో డైలివరీ ఎమ్మెల్యే కార్యక్రమంలో 100 మందికి పైగా ప్రజలు ఎమ్మెల్యే కొల్లు రవీంద్రకు ఫోన్ చేసి తమ సమస్యలను వివరించారు. ఎమ్మెల్యే నేరుగా వారితో మాట్లాడి సమస్యలపై వెంటనే అధికారులను సంప్రదించి పరిష్కారం చూపించారు. మైలవరం మండలంలోని చంద్రాల వెల్వడం గ్రామాల్లోని చెరువుల అభివృద్దికి ఎఫ్డీఆర్ నిధుల నుండి 50 లక్షల రూపాయల అంచనాలతో మరమ్మత్తు పనులు నిర్వహిస్తున్నామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు ఈరోజు ఆకస్మికంగా పర్యటించారు. గత రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా రోడ్లపై పడిన చెట్ల కొమ్మలను సిబ్బందితో తొలగింపచేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. మిస్సింగ్ చిల్డ్రన్స్ డే సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా కార్మిక శాఖ అధికారి బి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, 14 సంవత్సరాలలోపు పిల్లలు చదువుకోవాలని, అక్రమ రవాణా చేయడం వంటి సమస్యలకు వెంటనే పోలీసు టోల్ ఫ్రీ నంబర్ 100, చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098, జాతీయ న్యాయ సేవల సంస్థ ఢిల్లీ వారి టోల్ ఫ్రీ నంబర్ 1510 తెలియచేయాలని సూచించారు. బిక్కవోలు మండలం బలభద్రపురంలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది పనుల్లో భాగంగా సుమారు 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భవన నిర్మాణానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ నెల 30-31 తేదీల్లో వార్తాకథనాలు రాయడంలో కృత్రిమ మేధా వంటి ఆధునిక పద్దతుల వినియోగాన్ని గురించి సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో వైఎస్సార్ కడప జిల్లా గ్రామీణ విలేకరులకు 2 రోజుల పాటు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ ఆల్పాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యుదయ రచయితల సంఘం అరసం రాష్ట అధ్యక్షుడిగా ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహిళలు తమ హక్కులు, చట్టపరమైన రక్షణలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, మహిళలపై వేధింపులు, గృహహింస, సైబర్ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే నేరాలపై అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1 మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో రేపు రాత్రి 7:30 జరగనుంది. ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్లు పోటీ పడనున్నాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

0: ఇచ్చే వీరయ్యా.
1: అదిరిపో నాది పార్టీ పార్టీ.
2: మనమైతే ఉన్నాం సన్నడి సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న అనమాట. వాల్తీర్ వీరయ్య మూవీ నుంచి ఒక వండర్ఫుల్ బాస్ పార్టీ సాంగ్ విన్న తర్వాత మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి అసలు ఎంత మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారో చూసేద్దాం. చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారు అనమాట. సో ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఆధోని నుండి రాజేశ్వరి బాయ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్. యాక్చువల్గా ఈ సాంగ్ని ఇద్దరు పాడారు. సో భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ వీళ్ళందరూ అనమాట. ఇందాక అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాను. అలాగే కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్, వసుంధర దాస్ అనమాట కొంకల గ్రామం నుంచి. ఎగ్జాక్ట్లీ మీరు కూడా ఓకే ఓకే, మీరు పంపించిన వాటిల్లో ఒకటే కరెక్ట్. అరవింద లహరి వీళ్ళందరూ మెసేజ్ చేశారు. సో నెక్స్ట్ ఎవరు అనేది నేను తర్వాత చెప్తా, ఒకటైతే కరెక్టే అనమాట. ఇంకా ఎవరు అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, మీరు పంపించిన వాటిల్లో కూడా ఒకళ్ళు కరెక్ట్ అనమాట. అండ్ యాక్చువల్గా చాలామంది ఏంటో శృతి గారు అంటున్నారు, నేను ఇందాక నుంచి మార్నింగ్ నుంచి ప్రసన్న ప్రసన్న అని చెప్తూనే ఉన్నాను కదా. అండ్ అలాగే కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక వెన్నెలవల్లి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారనమాట. మీరు పంపించిన వాటిల్లో కూడా ఒకటైతే కరెక్ట్. అలాగే కనకరావు గారు పెడ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతనాగ్ త్రివేణి నిఖిల్ వీళ్ళందరూ కూడా ముద్దునూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్, మీ మెసేజ్లన్నీ ఇప్పుడే చూశానండి. ఎంఎంఎస్ నివాస్ అనమాట నల్లపాడు గుంటూరు నుంచి మెసేజ్ చేశారు. మరి ఇంతకీ క్వశ్చన్కి ఆన్సర్ పంపించారా లేదా అంటే కనుక మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. సో ఇంకొకసారి ఆలోచించాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, ఒకటి కరెక్ట్ అనమాట మీరు పంపించిన వాటిల్లో. సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కానూరు నుంచి తాతారావు గారు అనమాట. గుర్తుకు రావడం లేదు అంటున్నారు, ఏం పర్లేదు అలా ఆలోచిస్తూ ఉండండి, ఈ లోపల మెసేజ్లన్నీ చదివేస్తాను లిజనర్స్ పంపించినవన్నీ. దాని తర్వాత ఎలాగో ఆన్సర్ లాస్ట్లో రివీల్ చేసేస్తాను కాబట్టి అప్పటి వరకు మీరు ఆలోచిస్తూ వింటూనే ఉండండి. ఇంకా ఎవరు అంటే కనుక అంకయ్య గడ్డం అనమాట. ఎక్కడి నుంచి? బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక నవ్య ఫ్రమ్ గుంటూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఇద్దరు నేమ్స్ అయితే పంపించారు, అందులో ఒకటి కరెక్ట్ అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండలు వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా సులోచన గారు కరీంనగర్ నుండి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నంజాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా అనమాట. ఇంకా ఎవరు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక అచ్యుత విశ్వనాథ్ అమలాపురం నుంచి అనమాట. మీరు పంపించిన వాటిలో ఒకటి కరెక్ట్, ఇంకొకళ్ళు ఎవరు అనేది లాస్ట్లో రివీల్ చేస్తాను. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి అనమాట, మీరు పంపించిన వాటిలో ఒకళ్ళ పేరు అయితే కరెక్టే. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనుకుంటున్నాం అంటూ కరెక్ట్ ఆన్సర్ గెస్ చేసి పంపించేశారు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట. అలాగే మీరు పంపించిన వాటిలో ఒక్కళ్ళ పేరైతే కరెక్ట్, చిట్యాల రామకృష్ణ కరీంబాబాద్ వరంగల్ నుంచి మెసేజ్ చేశారు. ఇంకొకళ్ళు ఎవరు అనేది లాస్ట్లో చెప్తాను. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా హైదరాబాద్ నుంచి గణేష్ ఇంకా వేదవతి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్ అనమాట. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి ఇంకా విజయలక్ష్మి అనమాట. అలాగే దేవసేన తిరుపతి నుంచి తెలియదు అంటున్నారు, ఏం పర్లేదు అందరికీ అన్నీ తెలియాలని లేదు, లాస్ట్లో ఎలాగో నేను చెప్పేస్తాను కాబట్టి మీరు వింటూ ఉండండి. అండ్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మీరు పంపించిన వాటిల్లో చక్రి అని పంపిస్తున్నారు చాలామంది. సో సింగర్స్ నేను అడిగింది అనమాట, సో చక్రి అయితే కాదు. అండ్ మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్, ఇంకొకళ్ళ పేరు ఏంటి అనేది లాస్ట్లో చెప్తా. ఈ మెసేజ్ చేసింది ఎవరు అంటే గణేష్ రాదు శ్రీవత్స వీళ్ళందరూ కోణాపూర్ నుంచి మెసేజ్ చేశారనమాట. అలాగే శబానా

మెసేజ్ చేశారు పెద్దగూడెం విలేజ్ నుంచి, వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్, ఇంకొకళ్ళు ఎవరు అనేది లాస్ట్లో ఖచ్చితంగా చెప్పేస్తాను. అండ్ ఇంకా చాలామంది మెసేజ్లు అయితే పంపించారనమాట, అవన్నీ కూడా చదివేస్తాం. బట్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇందాక చెప్పాను కదా కూల్ సాంగ్స్ వినిపిస్తాను అని చెప్పి, మరి ఇప్పుడైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ పిల్ల జమీందార్ అనమాట. సో ఈ సాంగ్ వింటూ ఇప్పుడే ఎవరైతే వింటున్నారో, సో ఆల్రెడీ పంపించేశారు, ఇంకా చాలామంది మెసేజ్లు అయితే చదవాలన్నమాట, అవన్నీ ఈ సాంగ్ విన్న తర్వాత ఖచ్చితంగా చదివేస్తాను. మరి ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము ఉన్నాం సన్నడి సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విభిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపించారనమాట. నిన్న నుండి శోభారాణి, రంగారావు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే చినుక, నారాయణ, ఇంకా అనసూయ, యమున వీళ్ళందరూ అనమాట జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక అక్కరపాక నుండి రమ అనమాట. మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్, ఇంకోటి ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను. అలాగే నరసింహారావు గారు ఎక్కడి నుంచి అంటే గనక ఓకే కొత్తగూడెం నుంచి అని మెసేజ్ చేశారు. మీరు పంపించిన వాటిల్లో కూడా ఒకటి కరెక్ట్ అనమాట. అలాగే ఎం బాలకొండేశ్వరరావు గారు కర్నూలు జిల్లా నుంచి అనమాట. మీరు పంపించింది అసలు ఆన్సర్ అయితే కరెక్ట్ అయితే కాదు. అండ్ అలాగే దస్తగిరి సంజ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు నుంచి అనమాట ఏ వెంకటేష్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఎవరు పాడారు అని చెప్పి అడగడం జరిగిందనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు, సాంగ్స్ అన్నీ బాగున్నాయి అంటున్నారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మ్యామ్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి అనమాట. కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఒకటి కరెక్ట్, ఇంకోటి ఏంటి అనేది లాస్ట్లో చెప్పేస్తాను. అలాగే శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ, సంతోష్ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మలన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి అనమాట. సో ఆన్సర్ కూడా రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి మీరు నెక్స్ట్ క్వశ్చన్కి అయితే రెడీగా ఉండండి. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్రబాబు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదన్నమాట. నార్కెట్టిపల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం ఇంకా హేమలత అనమాట. మీరైతే కరెక్ట్గా గెస్ చేసి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ జయంతి శేఖర్ ఓకే ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎంఎం కీరవాణి అంటున్నారు, టోటలీ రాంగ్ ఆన్సర్. ఎవరు అంటే కనుక నంజాల డిస్ట్రిక్ట్ నుంచి హరి ఇంకా కృష్ణ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే ఎంఎంఎస్ నివాస్ గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఎవరు ఓకే ఎక్కడ ఏంటి పదాలు అన్నీ అలా రజియా అని మాత్రం అర్థమైంది. అండ్ ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మై నేమ్ ఈజ్ అప్పి నిహారిక ఫ్రమ్ చీరాల అండ్ ఆన్సర్ ఈజ్ అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఒకటైతే రాంగ్ అనమాట, మిగతాది కరెక్టే. అండ్ అలాగే ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం శివశంకర్ అనమాట. మీరు పంపించిన ఆన్సర్ అయితే కనుక రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే మీరు పంపించింది కూడా రాంగ్ ఆన్సర్, కరీమాబాద్ వరంగల్ నుంచి చిత్యాల రామకృష్ణ అనమాట. ఆల్రెడీ చెప్పేశాను ఒకటి కరెక్టే, ఇంకోటి ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను అని. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి ఒకటి కరెక్ట్గా పంపించేశారు. హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి. సో మీరైతే క్వశ్చన్ కోసం ఎదురు చూస్తున్నారని అర్థమైపోయింది. మరి ఇంతకీ ఎవరు సత్య మూవీ నుంచి నేను వినిపించిన ఆ సాంగ్ పాడిన సింగర్స్ యాక్చువల్గా ఒకళ్ళు కాదు ఇద్దరు అనమాట, మీరందరూ పంపించింది వాసు ఇంకా సూర్యకిరణ్ అనమాట. సో ఇది ఎవరైతే కరెక్ట్గా గెస్ట్ చేసి ఆన్సర్ పంపించారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతోపాటు ఒక మంచి సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, సూపర్ హిట్ సాంగ్, ఎవరికైనా నచ్చుతుంది. ఒక ఏమంటారు మనం ఒక లోకంలోకి వెళ్ళిపోతాం అనమాట అలా. బట్ ఆ సాంగ్ అంత గొప్పగా ఉంటుంది అని అంత ఇంట్రడక్షన్ చెప్పాను. బట్ దానికంటే ముందు క్వశ్చన్ అడిగిన తర్వాత సాంగ్ ప్లే చేయొచ్చు కదా, చెప్పాను కదా అప్పుడప్పుడు అలా ఇంటర్నల్ వాయిస్ వినిపిస్తూ ఉంటుందన్నమాట. మరి క్వశ్చన్ అయితే నిజంగానే నేను అడిగేస్తున్నా, దాని తర్వాతే సాంగ్ అయితే వినిపిస్తాను. సో ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఎన్సిఏపీ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ప్రకారం భారతదేశంలో 2026 మార్చి నెలలో అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది ఏది, ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866244888 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి చెప్పిన ఇంతకీ ఆ బ్యూటిఫుల్ సాంగ్ ఏంటి అంటే కనుక తీన్ మార్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ గెస్ చేసి ఆ తర్వాత మెసేజ్ చేస్తూ వింటూ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం స్టే ట్యూన్.

మనము నా సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే మెసేజ్లు పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అని. కేదర్ వీరేష్ రాజల్ మండలం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారనమాట. మలన్ బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కొంకల గ్రామం నుంచి గురు, అరవింద, లహరి వీళ్ళందరూ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్రబాబు రాంగ్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం ఇంకా హేమలత రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే దేవకి దేవి ఫ్రమ్ మదనపల్లి నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామ, కార్తిక, వెన్నెల వీళ్ళందరూ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కనకరావు గారు పెడన నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఒకసారి చెక్ చేసుకోండి, ఫస్ట్ రెండు పదాలు అక్షరాలు కరెక్టే లెటర్స్, దాని తర్వాత మార్చేశారనమాట. సో ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా రాజోలు నుంచి బోరెల్లి జయన్న అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వంశీరాజ్ గుంటూరు నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే సిరిగిరి హరికృష్ణ వీళ్ళందరూ, సిరిగిరి హరికృష్ణ అనమాట నంజాల డిస్ట్రిక్ట్ నుంచి, మీరు పంపించింది కూడా రాంగ్ ఆన్సరే. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎం శివశంకర్ శివెళ్ళగల్ మండలం అని చెప్పి పంపించారనమాట, మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే చంద్రవర్ధన్ అనమాట మహారాష్ట్ర నుంచి ఆన్సర్ మహారాష్ట్ర అంటున్నారు, అయితే టోటల్లీ రాంగ్ ఆన్సరే. అండ్ కలమందలపాడు నుంచి చంద్రవర్ధన్ అనమాట. సో మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్. అండ్ అలాగే ఉత్తరప్రదేశ్లోని నగరం అని చెప్తున్నారు. ఓకే, ఎగ్జాక్ట్లీ మీరు క్లూ కూడా చెప్పించేశారు నా చేత, అండ్ ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారు. ఎవరు అంటే ఈ మెసేజ్ చేసింది పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ నంజాల జిల్లా నుంచి అనమాట. అండ్ ఇంకా మై నేమ్ ఈజ్ పిఆర్ శేఖర్ ఫ్రమ్ చీరాల అంటూ రాంగ్ ఆన్సర్ మెసేజ్ చేసేసారు. అండ్ చాలామంది ఏంటో ఢిల్లీ అంటున్నారు, ఢిల్లీ అయితే కాదు. సో ఇంకొకసారి ఆలోచించుకోండి. అండ్ ఇప్పుడు ఢిల్లీ అని పంపించింది వసుంధర దాస్ అనమాట కరీమాబాద్ వరంగల్ నుంచి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ రాంగ్ ఆన్సరే పంపించారు. ఎవరు అంటే కనుక గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అండ్ ఇంకా శ్రీవత్స కోణాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జి రెడ్డన ఎన్జిఓ కడప సమాధానం అని చెప్పి, లేదు లేదు మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ అనమాట. సో నేను మార్నింగ్ చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్, బట్ నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇది కాదు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు నంజాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట. మరి ఇంకా చాలామంది మెసేజ్లు అయితే పంపించేశారు, అవన్నీ కూడా నేను చదివేస్తాను. మరి ఆన్సర్ అయితే ఇంకొకసారి ఇప్పుడే చూన్ చేసిన వాళ్ళకి క్వశ్చన్ అయితే ఒకసారి అడుగుతున్నాను. ఎన్సీఏపీ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ప్రకారం భారతదేశంలో 2026 మార్చి నెలలో అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది ఏది అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866244884 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపించేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను బిచ్చగడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించేశారు అనమాట. మరి చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జానకిరామ్ అనమాట విశాఖపట్నం నుంచి, మీరైతే ఆన్సర్ అయితే పంపించలేదు. ఓకే, పంపించారు బట్ నందిగామ నుంచి అంటూ మీరు పంపించిన ఆన్సర్ ఏదైతే ఉందో అదైతే కాదనమాట, విశాఖపట్నం అయితే కాదు. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక పుట్టపాక నుంచి మిర్యాల తిరుమలయ్య ఆండాలు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహభాను జైనుద్దీన్ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హైదరాబాద్ నుంచి గణేష్, ఇంకా వేదవతి అనమాట మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ అలాగే నరసింహారావు గారు దేవరగట్ల నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. నార్కట్పల్లి మండలం నెమ్మారి గ్రామం నుంచి పున్న వెంకటేశం, ఇంకా హేమలత మీరు పంపించిన స్టేట్ అయితే కరెక్టే బట్ నేను గ్రామం ఏంటి అని చెప్పి అడిగాను కాబట్టి అది కరెక్ట్ అవ్వదు. అండ్ అలాగే వేటపాలెం రామ్ నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అనమాట ప్రశ్న ఏంటి అంటున్నారు. చాలాసార్లు నేను ఆల్రెడీ అడిగేసా, మరి ప్రశ్నతో పాటు ఆన్సర్ కూడా రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి మీరైతే నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గజీరాబాద్ నుంచి, కాదు మీ ఆన్సరే ఒకవేళ గజియాబాద్ అయితే అది రాంగ్ ఆన్సర్. అండ్ ఈ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక షబానా పెద్దగూడెం విలేజ్ నుంచి అనమాట. అలాగే కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ ఏమనుకుంటున్నారు అనేది కూడా కరెక్ట్గా పంపించేశారా? ఓకే, ఎగ్జాక్ట్లీ మీరు అనుకుంటుంది కరెక్టే అనమాట. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్, ఇంకా శ్యామల ఈ మెసేజ్ చేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నల్లపాడు గుంటూరు నుంచి ఎంఎంఎస్ నివాస్ అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారండి మీరు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక గంజి శ్రీను అనమాట ఎక్కడి నుంచి, కమ్మపల్లి నుంచి అనమాట మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మలన్ బి షబానా ఓకే కర్నూలు నుంచి ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. గజియాబాద్ నుంచి ఓకే మీరు అనుకుంటున్న ఆన్సర్ ఒకవేళ గజియాబాద్ అయితే అది రాంగ్ అనమాట. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి మెసేజ్ పంపించారు. ముజఫర్నగర్ నుంచి కర్నూలు నుంచి దేవేంద్రబాబు రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దస్తగిరి సంజ ప్రొద్దుటూరు కడప జిల్లా అనమాట ఉత్తరప్రదేశ్లోని ఒక నగరం అంటున్నారు. ఆ నగరం ఏంటి అనేది మరి నేను అడిగిన క్వశ్చన్, ఇంతకీ మరి ఆ నగరం ఏంటి అనేది చెప్పేస్తా ఇంకా కొన్ని క్షణాల్లో అనమాట. అండ్ ఇంకా ముజఫర్నగర్ నుంచి వెన్నెల రామకర్తిక వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ మెసేజ్ చేస్తారు. అలాగే ప్రతిభ హరికృష్ణ వీళ్ళందరూ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ కాదు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక వై చంద్రవర్ధన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే కలమందలపాడు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి అనమాట ఎం మురిహరి యశోద వీళ్ళందరూ మీరు స్టేట్ అయితే కరెక్టే పంపించారు, మరి ఆ నగరం ఏంటి అనేది మీ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కదా, సో చెప్పేస్తా. మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్. ఎవరు అంటే సత్యవేదు తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం నుంచి అందరూ ఉత్తరప్రదేశ్లోని ఒక నగరం అంటున్నారు. సో ఇంతకీ ఆ నగరం ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. చిచ్చాల రామకృష్ణ శ్రీదేవి వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే కనుక వరంగల్ కరీమాబాద్ నుంచి అనమాట మీరు పంపించినది అసలు ఏ ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, ఎవరు ఎక్కడి నుంచి మెసేజ్ చేయలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎగ్జాక్ట్లీ కరెక్టే పంపించారనమాట, ఎవరు అంటే కనుక దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అలాగే ఉత్తరప్రదేశ్లోని ఒక నగరం అంటున్నారు అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి. మీరు చాలా తెలుగు గల వాళ్ళు కదా, సో ఇందాక ఎవరు ఉత్తరప్రదేశ్లోని నగరం అని చెప్పి చెప్పించేశారు. సో అలా ఉత్తరప్రదేశ్లోని ఆ నగరమే ఏంటి అని కదా అడిగా. సరే ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే చాలా మంది రాంగ్ ఆన్సర్ పంపించినా తర్వాత గెస్ చేసి కరెక్ట్గా పంపించేశారు అనమాట. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే కనుక ఎన్సీఏపీ అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ప్రకారం భారతదేశం 2026 మార్చి నెలలో అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది ఏది అని చెప్పి అడగడం జరిగిందనమాట. సో ఆల్మోస్ట్ కొంతమంది కరెక్టే పంపించారు. సో అదేంటి అంటే గురుగ్రామ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతో పాటు మీ అందరి కోసం ఇంకొక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, వాన కురిపించాలనుకుంటున్నా. మరి అది ఏ వాన తెలియాలి అంటే సోలో మూవీ నుంచి లవ్లీ సాంగ్ అయితే వినాల్సిందే. వింటూ స్టేట్ యూన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మరేమున్నాం సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ మినిట్ 1.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి నేను కూడా అడగాలని అనుకుంటున్నా. మరి ఇంతకీ ఆ క్వశ్చన్ ఏంటి అంటే కనుక జాగ్రత్తగా ఒకసారి వినండి. నాకు తెలిసి క్వశ్చన్ నేను ఒకే ఒకసారి అడుగుతా, నాకు తెలిసి కరెక్ట్గానే ఆన్సర్ గెస్ చేసి పంపించేస్తారు అని అనుకుంటున్నా. మరి ఇంతకీ అసలు ఏంటి ఆ క్వశ్చన్ అంటే కనుక, పాలిచ్చి పెంచిన తల్లులు సార్, పాలించడం ఓ లెక్క వీళ్ళకి, ఈ డైలాగ్ ఏ మూవీలోది? అదే క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత మీ ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0662-4888-14 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే నేను ఒక సూపర్ డూపర్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. సాంగ్ నేమ్ కూడా సూపర్ డూపర్తోనే స్టార్ట్ అవుతుందనమాట. మరి ఇంతకీ అసలు ఆ సూపర్ డూపర్ సాంగ్ మూవీ ఏంటి అంటే, మాస్ జాతర మూవీ నుంచి ఒక సూపర్ డూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టేట్ 1.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: వల్ల సూపరిట్ సంఘ.
1: మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి సూపర్ డూపర్ సాంగ్ వినేసిన తర్వాత ఇందాక అడిగిన క్వశ్చన్కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. మరి చూద్దాం అసలు ఎవరు పంపించారు, కరెక్ట్గా పంపించారా లేదా, ఇవన్నీ ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి అనమాట. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, మలాన్ బి శబానా అనమాట కర్నూలు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, కొంకల గ్రామం నుంచి అరవింద లహరి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక నవీన్ ఫ్రమ్ శ్రీకాళహస్తి అనమాట. ఓకే థ్యాంక్ యూ. అండ్ ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారు. అలాగే కనకరావు గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక దేవకి దేవి ఫ్రమ్ మదనపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, ఓకే సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఓంకార్ షాత్విక్ వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి, కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎమ్మ మురహరి యశోద వీళ్ళందరూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక వెన్నెల వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఏ వెంకటేష్ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక పి జానకి అనమాట నందిగామ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే దస్తగిరి సంజయ్ ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా సత్యవేదు నుంచి అనమాట ఎవరు ఎక్కడి నుంచి అంటే గోపీనాథ్ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. వంశీరాజ్ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు ఇంకా పద్మ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని చెప్పి ఎం శివశంకర్ అనమాట ఇంతకీ ఆన్సర్ ఎక్కడ అంటే ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు చిలుక నారాయణ, కాదు కాదు ఇంతకీ ఇంత ఆన్సర్ పంపించింది ఎవరు అంటే నార్కట్పల్లి మండలం నుంచి నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం ఇంకా హేమలత కరెక్ట్ ఆన్సరే. అలాగే చిలుక నారాయణ అనసూయ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి పంపించారనమాట. అలాగే మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఉమ్మడి నుంచి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్, కుసుమ అమ్మటి నగర్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నరసింహారావు గారు దేవరగట్ల నుంచి అనమాట మీరు పంపించిన ఆన్సర్ రాంగ్ ఆన్సర్, రుద్రమదేవి అంటున్నారు రుద్రమదేవి అయితే కాదు. అండ్ ఇంకా జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట మీరు పంపించిన ఆన్సర్ అయితే రెండు పంపించేశారు, అందులో ఒకటి కరెక్టే, అదేంటో లాస్ట్లో చెప్తాను. అలాగే

మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. శ్రీకాకుళం నుంచి భాస్కర్ అనమాట, రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి, ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు, రాంగ్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ ఓకే ఓకే థ్యాంక్ యూ. అండ్ అట్లాగే ఆన్సర్ కూడా మీరు కరెక్టే చెప్పేశారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలుదాసు రెడ్డి తిరుపతమ్మ, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. శివదాస్ రెడ్డి తిరుపతమ్మ, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అలాగే వై చంద్రవర్ధన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే కలమందలపాడు నుంచి అనమాట. రాంగ్ ఆన్సర్, నాన్నకు ప్రేమతో అయితే కాదు. అండ్ అలాగే నున్న నుండి శోభారాణి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. దూకుడు అంటున్నారు, దూకుడు అయితే కాదు. అండ్ ఇంకా గోపి, అలాగే నేతాజీ, సాద్మియా, వెంకటేష్, వీళ్ళందరూ అనమాట. ఎక్కడి నుంచి అంటే కనుక పంపించలేదు, బట్ ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ అలాగే వేదవతి హైదరాబాద్ నుంచి, గణేష్, ఇంకా వేదవతి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, ఇంకా శ్యామల రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి, కొడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ అనమాట, కర్నూలు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రాజోలి నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట, నంజాల జిల్లా నుంచి. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎం మురిహరి, యశోద, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, సాలికాలని, వెంకటగిరి నుంచి అనమాట. అండ్ ఇంతకీ ఆన్సర్ ఏంటి అనేది పంపించలేదు. అండ్ ఇంకా శ్రీకాకుళం నుంచి భాస్కర్, ఓకే మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే ఆల్మోస్ట్ అందరూ గెస్ట్ చేసి పంపించిన ఆన్సరే అనమాట. పాలించి పెంచిన తల్లులు సార్, పాలించడం ఓ లెక్క వీళ్ళకి అనే డైలాగ్ ఏ మూవీలో ఉంది అంటే మీ అందరూ పంపించింది అనమాట, అరవింద సమేత వీరరాఘవ ఇస్ ద రైట్ ఆన్సర్. సో అదనమాట సంగతి. మరి వాళ్ళకి సందడి మీ అందరికీ చాలా నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ గెస్ చేసి పంపించారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతోపాటు మీ అందరి కోసం నేను అరవింద సమేత వీరరాఘవ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ ప్లే చేస్తూ సండడే సండడి ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

ద వాయిస్ దట్ అవేకన్స్ ద నేషన్, ద వాయిస్ దట్ విట్నెస్డ్ అ ఫ్రీడమ్ స్ట్రగల్, ద వాయిస్ విచ్ హవ్ బీన్ టచింగ్ అవర్ హార్ట్స్ అండ్ మెమరీస్, ద వాయిస్ దట్ రిమైండ్స్ అస్ అవర్ హిస్టరీ, ద వాయిస్ కనెక్టింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అక్రాస్ ఇండియా, ద వాయిస్ ప్రిజర్వింగ్ అవర్ ఆర్ట్స్ అండ్ ట్రెడిషన్స్. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, Voice of the Nation.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ఈరోజు సమావేశమయ్యారు. ఢిల్లీలోని సేవాతీర్థలో అటల్ స్మృతి న్యాస్ సొసైటీ తరపున రూపొందించాల్సిన విధి విధానాలపై ప్రధానితో వెంకయ్యనాయుడు చర్చించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోలు డీజిల్పై 10 రూపాయల చొప్పున సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాష్ట యువత వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని, వారి ఆసక్తులు నైపుణ్యాలు విద్యా ప్రణాళికలకు అనుగుణంగా అవసరమైన సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దగదర్తి మండలం ఉలవపాళ్లలో 21 ఎకరాల్లో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ ఇండస్టియల్ పార్కుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. కావలి ఎమ్మెల్యే డి వెంకటకృష్ణారెడ్డి ఈ పనులను ప్రారంభించారు. భీమవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి నూతనంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రి అభివృద్ది కమిటీ చైర్మన్గా శాసనసభ్యులు ఏపీపీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. జాతీయ అంధుల సమైక్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో నెల్లూరులోని బీవీనగర్లోని తరిమిళ్ల నాగిరెడ్డి స్కూల్ నందు 3 రాష్ట స్థాయి చెస్ సెలక్షన్స్ పోటీలు నిర్వహించారు. ప్రముఖ సాహితీవేత్త విద్యావేత్త భాస్కర బాలభారతమ్మ అనారోగ్యంతో మరణించారు. ఆమె కేసీఆర్ బాలికల కళాశాల ప్రిన్సిపల్గా ఇంటర్ బోర్డు సభ్యురాలిగా పనిచేశారు. ఆమె మృతి పట్ల అనంతపురం జిల్లా సాహితీవేత్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తిరుపతిలోని వెటనరీ విశ్వవిద్యాలయ ఆవరణలో 2 నెలలుగా సంచరిస్తున్న చిరుతను అధికారులు ఈరోజు బోనుతో బంధించి జూకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టనున్నట్లు తెలిపారు. చిన్న వ్యాపారులకు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, స్వయం ఉపాధి కోసం ముందుకు వచ్చేవారికి తక్కువ ధరకు ప్రభుత్వ భూమి కేటాయించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పేర్కొన్నారు. పొంగనూరు పట్టణంలోని శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు మండలాలకు చెందిన లబ్దిదారులకు 21 సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 1 ఎల్ఓసీతో సహా మొత్తం 22 మందికి 26 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పరిటాల సునీత ఈరోజు పంపిణీ చేశారు. విశాఖపట్నం

పోర్టు అథారిటీ ఎండల తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆర్కే బీచ్ రోడ్ రైల్వే స్టేషన్ రోడ్డులో వాటర్ ఫార్మింగ్ వాహనాన్ని ఏర్పాటు చేసింది. దీనివల్ల ఉష్ణోగ్రతల ప్రభావం తగ్గి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని అధికారులు తెలిపారు. కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానంలలో అక్కడక్కడ గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా. పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథలాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మవడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

నరసింహ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:10:24 అయితే అయిపోయిందన్నమాట. మరి మనమైతే ఎంటర్ అయిపోయాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. మరి నరసింహ మూవీ నుంచి ఆ సాంగ్ వినిపించేసిన తర్వాత ఈ పాటికి మీకే అర్థమైపోయి ఉంటుంది కదా ఈ రోజు ఎవరి సాంగ్స్ వినిపించబోతున్నాను ఇవాళ వివిధాలు అంటే కనుక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపించాలనుకుంటున్నాను అనమాట మీ అందరికి. ఇప్పుడైతే మీ అందరి కోసం అమృత, దాని తర్వాత రీదమ్, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్యూన్ టూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే కనుక ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. ఎవరి సాంగ్స్ వినిపిస్తున్నాను అంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం బాబా మూవీ నుంచి, దాని తర్వాత రోజా, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్ యూన్ టూ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఐ మనోహరుడు మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో. అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే, ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ అనమాట, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఉన్నారు కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం సఖీ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్తో ఇవాళ వివిధాకైతే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను అనమాట. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడూ చెప్పేదే అనమాట, సో మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి వింటూనే ఉండండి. అండ్ నిజంగానే ఎండలు చాలా చాలా మండిపోతున్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళండి, లేదంటే అస్సలు వెళ్ళకండి. మరి ఇంకా హీట్ వేవ్ అయితే ఉంది కాబట్టి, ఇందాక చెప్పినట్టు మంచినీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండండి, కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగండి, ఏదైతే మనకి మన శరీరానికి ఉష్ణోగ్రత తగ్గించి చల్లదనాన్ని ఇస్తుందో అవన్నీ కూడా ఇంట్లో ఇందాక ఆల్రెడీ ప్రోగ్రాంలో కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి అవన్నీ తీసుకుంటూ మనం ఆరోగ్యంగా ఉందాం, మన ఇంటిని కూడా ఆరోగ్యంగా ఉంచుదాం, అప్పుడు ఆటోమేటిక్గా అంత బాగుంటుందన్నమాట. సో అది సంగతి. మరి ప్రసన్న అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తోంది. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్ బాయ్.

ఆకాశవాణి విజయవాడ స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్ 90 glorious years 1936 టు 2026 ఇట్స్ ఏ సిక్సర్ ఆకాశవాణి 90 ఇయర్స్ నాట్ అవుట్ ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ సాక్షిగా స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్. ప్రతిరోజులాగా ఇవాళ కూడా ఒక యూస్ఫుల్ టాపిక్తో వచ్చాను. ఈ టాపిక్ ఏంటంటే, వాయిదా వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే మళ్ళీ ప్రోక్రాస్టినేషన్ అయిపోతుందని ఇవాళే తీసుకొచ్చాను. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఆన్ టైం. మనలో చాలామందికి వాయిదా వేసే అలవాటు ఉంటుంది. వాయిదా వేయడం, వాటి ప్రాముఖ్యత తెలిసినప్పటికీ పనులను ఆలస్యం చేయడం పాఠశాల పిల్లలు ఎదుర్కొంటున్న సాధారణ సవాలు. ఆధునిక జీవితం యొక్క నిరంతర పరధ్యానంతో చివరి నిమిషం వరకు అధ్యయనం చేయడం లేదు, అసైన్మెంట్లు పూర్తి చేయడం సులభం. అయినప్పటికీ విద్యా విషయక విజయానికి మరియు వ్యక్తిగత ఎదుగుదలకు వాయిదాను అధిగమించడం చాలా అవసరం. ఇవాల్టి వెన్నెలా ప్రోగ్రాంలో స్కూల్ అండ్ కాలేజ్ చిల్డ్రన్, పిల్లలు వాయిదా వేయడం, వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సహాయపడటానికి మేము సమర్థవంతమైన వ్యూహాలను అన్వేషిస్తాం. వాయిదా వేయడానికి పరిష్కరించడానికి మీరు ఫస్ట్ ఎందుకు వాయిదా వేస్తున్నారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. టాస్క్ యొక్క సంక్లిష్టతతో మీరు అక్కడే మునిగిపోతున్నారు. మీకు ఆ టాస్క్ డిసింట్రెస్టింగ్గా, అసలు ఇంట్రెస్టే లేనట్టుగా ఉంటుంది. అంతర్లీన కారణాలను గుర్తించడం, మూల కారణాలను పరిష్కరించడం, పరిష్కారాలను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. పెద్ద పనులు నిరుత్సాహంగా అనిపించవచ్చు. ఒక పెద్ద టాస్క్ ఇస్తే, పెద్ద ప్రాజెక్ట్ వస్తే అందరికీ బోరింగ్గానే ఉంటుంది. కానీ ఏం చేయొచ్చు దాన్ని అంటే, చిన్నగా వాటిని డివైడ్ చేసుకోవచ్చు, కొన్ని పార్ట్స్ లో డివైడ్ చేసుకోవచ్చు. నిర్దిష్ట లక్ష్యాలను సెట్ చేయండి. నిర్దిష్టమైన సాధించగలిగే లక్ష్యాలను నిర్దేశించుకోవడం మీకు స్పష్టమైన దిశను అందిస్తుంది. నేను కొన్ని గంటలు చదువుతాను అని చెప్పే బదులు, నేను వచ్చే గంటలో 2 అధ్యయనాలు లేదా ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను అనుకుంటే చాలు. అంటే లాంగ్ టర్మ్ చూడకుండా తొందరగా మనకి ఏదైపోతుందో చేస్తే, దట్ వీఆర్ గివింగ్ సిగ్నల్స్ టు అవర్ మైండ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. లేదా పెద్ద టాస్క్ ఉంది అంటే ఆ తర్వాత చేసుకుందాం లేని పోస్ట్పోన్ చేస్తాం. చేయవలసిన పనుల జాబితాను సృష్టించండి. టు డూ లిస్ట్ అని అందరికీ తెలుసు. ఈ మధ్య మనకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది, డిజిటల్ ఫామ్ లో కూడా ఉంది. బట్ బెస్ట్ ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ రిటర్న్ మీ అద్దం పైనో, వాష్ బేసిన్ దగ్గర, రెగ్యులర్ గా చూసే దగ్గర అది ఒకటి అతికేసుకుంటే, మ్యాగ్నెటివ్ కూడా వస్తున్నాయి అల్మారీ పైన, మెటల్ వాట్ పైన, ఫ్రిడ్జ్ పైన అతికేయించుకోవచ్చు. అలాంటివి ఏమన్నా చేసుకుంటే అవి మనకు తరచూ కనబడుతూ ఉంటాయి. చెయ్యాలి చెయ్యాలి అని మనకు సిగ్నల్ దొరుకుతుంది. మన టాస్క్ ప్రయారిటీస్ని బట్టి గడువుల ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు జాబితాలోని అంశాలను తనిఖీ చేస్తున్నప్పుడు వాయిదా వేసే ధోరణులను ఎదుర్కోగల సాఫల్య భావాన్ని మీరు అనుభవిస్తారు. మీ డిస్ట్రాక్షన్స్ ఏంటో కనుక్కోండి. చాలా మటుకు పని చేస్తూ చేస్తూ మన మేజర్ డిస్ట్రాక్షన్లు ఇవాళ ప్రతి ఒక్కరికి ఏంటంటే మన ఫోనే. ఒక్కసారి ఫోన్లో నిమగ్నమయ్యామంటే ఇంకా అటాటటే వెళ్ళిపోతాం. అది ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు చేస్తున్నాం కూడా తెలియదు. ఒకప్పుడు ఏంటంటే ఏదో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది లేదా ఎంటర్టైన్మెంట్ బాగుంది అని చూసేవాళ్ళం. ఇవాళ నిజంగా చూస్తే అది ఇంట్రెస్టింగ్ లేదు, ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్ లేదు, ఇన్ఫర్మేషన్ అంతకన్నా లేదు. ఏవో రీల్స్ చూస్తున్నారు, అవి ఎందుకు చూస్తున్నారో తెలియదు. ఆ రీల్స్ ఏంటి అని ఇప్పుడు అడిగితే మెమరీ లాస్ వచ్చింది, ఏం రీల్స్ అని కూడా చెప్పలేకపోతున్నారు. ఇది డిమెన్షియాకి కారణమవుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఒకప్పుడు వయసు దాటిన వాళ్లకు డిమెన్షియా వస్తుంది, ఈ మధ్య యంగ్స్టర్స్ లో డిమెన్షియా చూశామని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. దట్ ఈస్ రీసెంట్ మెమరీ లాస్. ఇంతకు ముందు ఏం జరిగింది అంటే చెప్పలేకపోతున్నారంట. మీ ప్రొడక్టివ్ టైంని కనుగొనండి. ఆ టైంలో మీరు ఎంత పనిని ముగిస్తే అంత చక్కగా ఫోకస్డ్గా ముగించండి, డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టండి. ఇలా ఒకవేళ ఏదన్నా టాస్క్ సక్సెస్ఫుల్గా మీరు ఒకవేళ ఫినిష్ చేసినట్టయితే, పూర్తి చేసినట్టయితే మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకోండి. ఇట్ మైట్ బి అ స్మాల్ ట్రీట్, ఇట్ మైట్ బి అ బిగ్ ట్రీట్, ఇట్ మైట్ బి అ యూస్ఫుల్ ట్రీట్, ఇట్ మైట్ బి సంథింగ్ విచ్ యూ విల్ రిమెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారనుకోండి, నేను నా కోసం ఒక డ్రెస్ కొనుక్కుంటాను, నాకు ఇష్టమైన బట్టలు కొనుక్కుంటాను, షూస్ కొనుక్కుంటాను, గాగుల్స్ కొనుక్కుంటాను అనుకుంటాను. సో యూ ఆల్సో డిసైడ్, స్టార్ట్ రివార్డింగ్ యువర్ సెల్ఫ్స్. ఒక్కోసారి కొన్ని కొన్ని జారిపోతూ ఉంటాయండి చేతి ద్వారా, అనుకుంటాము చేయలేకపోతాం, దెన్ రిలాక్స్, బట్ ఆల్వేస్ ట్రై టు గెట్ బ్యాక్ టు యువర్ రెగ్యులర్ రొటీన్ అండ్ ఫినిష్ ఆఫ్ ద వర్క్. వాయిదాను అధిగమించడానికి అంకితభావం మరియు స్థిరమైన కృషి అవసరం, కానీ ప్రతిఫలాలు అపారమైనవి. మీ వాయిదా వెనుక కారణాలను అర్థం చేసుకోవడం, స్పష్టమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం, మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా విద్యపరంగా విజయం సాధించడానికి, విలువైన జీవిత నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవచ్చు. మీరు వేసే ప్రతి చిన్న అడుగు మిమ్మల్ని మరింత ఉత్పాదక సంతృప్తికరమైన జీవితానికి చేరవేస్తుంది. వాయిదా వేయడం మానవ సమస్య మాత్రమే కాదు. న్యూటన్ యొక్క చలన మొదటి నియమం ప్రకారం విశ్రాంతిలో ఉన్న శరీరం బలవంతం చేసే వరకు విశ్రాంతిగా ఉంటుంది. మనం చెప్పే ధైర్యం ఉందా? విశ్వమంతా వాయిదా వేస్తుంది, కానీ వాయిదా వేయడం సార్వత్రికమైంది కాబట్టి ఇది మంచి ఆలోచన అని కాదు. మరియు చాలా తరచుగా మనం చేయకూడదని తెలిసినప్పుడు మనం వాయిదా వేస్తున్నాం. వాయిదా వేయడం అనేది మన జీవితంలోని ఇతర ముఖ్యమైన భాగాలను ప్రభావితం చేసి పనిని మించి కూడా వెళ్ళొచ్చు. కష్టమైన సంభాషణను నివారించడానికి సంఘర్షణను పొడిగిస్తుంది. తీవ్రమైన నిబద్ధత, పాఠశాలలకు తిరిగి వెళ్లడం లేదా చివరకు కెరియర్ మార్గాలను మార్చడం వంటి ముఖ్యమైన జీవిత నిర్ణయాలను ఆలస్యం చేయడం సంవత్సరాల తరబడి పరిగెత్తడానికి దారితీస్తుంది. చివరికి మనల్ని మనం తన్నుకుంటాం. గడువు ముగియడం, సమయం మించిపోవడం, అవకాశం మన చేతి నుండి జారిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే లాస్ట్ మూమెంట్ వరకు దేనిని కూడా వాయిదా వేయకండి. మేం వాయిదా వేయడానికి ఇక్కడ ఎన్నో కారణాలున్నాయి, అలాగే ప్రతిదానికి కొన్ని విధానాలుంటాయి. చాలామందికి పని అత్యవసరం కాదు, మనకు ఎదురుగా ఉన్న వాటిపై శ్రద్ధ చూపుతాం, కానీ అత్యవసరం కాని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా కష్టం. కబడ్ని నిర్వహించడం నుండి పదవి విరమణ కోసం పొదుపు చేయడం వరకు మనందరికీ ఎప్పటికీ దొరకని విషయాలున్నాయి. తత్ఫలితంగా పెద్ద చిన్న పనులు చేయవలసిన జాబితా దిగువ నెలల తరబడి లేదా సంవత్సరాలు కాకపోయినా నిర్లక్ష్యం చేయబడతాయి. మానవులు భవిష్యత్ అవసరాల కంటే వర్తమాన అవసరాలకు మరింత బలంగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ దృగ్విషయాలను తాత్కాలిక తగ్గింపు అని పిలుస్తారు. ఇది ఖచ్చితంగా అర్థమే. వర్తమానం మన ముఖంలో ఉంది కాబట్టి సహజంగా మేము దానిపై ఎక్కువ శ్రద్ధ చూపుతాం. వివరాలను నీట్ పికింగ్ కాకుండా విస్తృత దృక్పథాన్ని తీసుకోవడం దీనికి పరిష్కారం. ఒక బిగ్ పిక్చర్లో చూస్తే లెన్స్ ద్వారా రోజువారీ పనుల నుండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాఠశాలకు తిరిగి వెళ్లాలని అనుకుంటే ఎన్నడూ లేనట్లయితే ఒక అడుగు వెనక్కి తీసుకోండి. ఇది మీ జీవితానికి అర్థమేమిటి? మీ విద్యలో మీ విలువలు లక్ష్యాలేమిటి? కొత్త దృక్పథాన్ని తీసుకోవడం ద్వారా చర్య తీసుకునే ప్రక్రియను ప్రారంభించవచ్చు. మీ పెండింగ్ టాస్క్లో ఏ యాక్టివిటీ సరళమైంది, ఆనందదాయకంగా ఉంటుంది? మీరు ఇతరుల కంటే ఎక్కువగా చేయడానికి ఇష్టపడే పని ఒకటి ఉండాలి. మీరు ఆ ఆసక్తికరమైన ఆనందదాయకమైన పనితో ప్రారంభించినట్లయితే మీరు ఒక ప్రవాహంలోకి ప్రవేశించి మిగిలిన వాటిని పూర్తి చేసే అవకాశం ఉంది. డియర్ ఫ్రెండ్స్, మీకు గుర్తుందో లేదో, మనం ఎన్ని టాపిక్స్ మాట్లాడుకున్నా, ఏ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నా, చాలా మటుకు టాపిక్స్లో మనకు మెడిటేషన్ ఇంపార్టెన్స్ తెలుస్తూనే ఉంటుంది. అందుకే సమస్య ఏమైనప్పటికీ మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ ఏంటంటే మనని వర్తమానంలో ఉండేటట్టు చేస్తుంది. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ కమ్ బ్యాక్ టు ద ప్రజెంట్ మూమెంట్. మీరు వాయిదా వేయడానికి, ధ్యానం చేయడానికి ప్రయత్నించారా? వాయిదా వేయడం యొక్క భాగం ఏమిటంటే మీరు మరొక కార్యకలాపాన్ని పూర్తి చేయడానికి మీరే సమయాన్ని వెచ్చిస్తున్నారని మీరు అనుకుంటారు. అది ఇన్కంప్లీట్గా ఉన్న పని యొక్క బరువుతో మీరు నిజంగా భారంగా భావిస్తారు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దీనికి కారణం మనం ఇప్పుడు జీవించడం లేదు, కానీ గతంలో లేదా భవిష్యత్తులో చింతిస్తున్నాం లేదా అనంతంగా ప్లాన్ చేసుకుంటున్నాం.
ధ్యానం మీకు వర్తమానంలో ఉండేందుకు సహాయపడుతుంది. మీరు మీ ముందున్న దానిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు మీరు చాలా ఎక్కువ చేస్తారు. మీరు మీ పని భారం మరియు సమయం క్రంచ్ని సమన్వయం చేసుకోగలిగినప్పుడు వాయిదా వేసే ఆలోచనలు అవసరం లేదు. ఆలోచించడం ఆపండి, కేవలం పని చేయండి. ప్రధాన పనిని పూర్తిగా చేయడానికి ఉప పనులను పూర్తి చేయండి. మీ షెడ్యూల్కు అనుగుణంగా మీ ప్లాన్ని చేసుకోండి. ఏ డిస్ట్రాక్షన్స్ అయినా ఉంటే వాటిని తొలగించుకోండి. ఎందుకంటే మనం ఏ పని చేసినప్పటికీ పక్కన నుండి ఏదో డిస్ట్రాక్షన్ వస్తుంది, దాంట్లో పడి ఈ మేజర్ వర్క్ని ఏదైతే ఉందో, ఇంపార్టెంట్ టాస్క్ అయితే ఉందో, దాన్ని పోస్ట్పోన్ చేస్తాం. కాబట్టి వాట్ యు నీడ్ టు డూ ఈజ్ గెట్ రిడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. చిన్న చిన్న పనులు చేస్తూ అంటే ఫేజ్డ్ వైజ్గా చేస్తూ ఉంటే మనం పెద్ద టాస్క్ కంప్లీట్ చేస్తాము. చిన్న చిన్న అడ్డంకులు వస్తూనే ఉంటాయండి, ఏ పని కూడా స్మూత్గా అలా గడవదు. బట్ ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ కీప్ యువర్ సెల్ఫ్ ఫోకస్డ్ అండ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. With this very useful information about procrastination and its harmful effects on us and how to avoid that, this is Chetan in Vanilla Program. Maro segment lo malli kaluddam. Antavarku selavu, namaste. Mee salahalu soochanalu kosam meeru call leda message cheyavalsina number 9515227039. I repeat, 9515227039. మా ఈమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. 200 కోట్ల రూపాయల వ్యయంతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నిడదవోలు మండలం విజయేశ్వరం వద్ద గోదావరి ఏటిగట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ 66 కోట్ల రూపాయలతో 33 కిలోమీటర్ల విజయేశ్వరం సిద్దాంతం బీటీ రోడ్డు నిర్మిస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిపారు. రొద్దం మండలం ఉప్పరపల్లి గ్రామానికి 1,50,000 రూపాయలతో రోడ్డు నిర్మాణాన్ని మంత్రి సవిత పూర్తి చేయించారు. తమ 50 ఏళ్ల సమస్యను పరిష్కరించిన మంత్రికి గ్రామస్తులు ఈ సందర్భంగా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 14 ఏపీ ఈఏపీ సెట్ 2026 ప్రాథమిక ఆన్సర్ కీను ఏపీఎస్సీహెచ్ఈ ఈరోజు విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి ఆన్సర్ కీను చెక్ చేసుకోవచ్చు. ప్రాథమిక కీపై తమ అభ్యంతరాలను వెబ్సైట్ ద్వారా తెలియజేయాలి. రాష్ట ప్రభుత్వం విద్యార్థుల బదిలీ ప్రక్రియను సులభతరం చేస్తూ స్టూడెంట్ రిలీవ్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై విద్యార్థులు వేరే స్కూల్కు మారేటప్పుడు ఫీజు బకాయిలు ఉంటే వాటిలో 50% వెంటనే చెల్లించి మిగిలిన మొత్తాన్ని 6 వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదోని మండలం కపటి గ్రామానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు శాసనసభ్యులు పార్థసారథి ఈరోజు భూమి పూజ చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలో రీసర్వే పూర్తయిన గ్రామాలతో రైతులందరికీ పట్టాదారు పాసపుస్తకాలు ఇవ్వాలని రైతులు, సీపీఎం పార్టీ నేతలు తహసీల్దార్కు ఈరోజు వినతి పత్రం అందజేశారు. అనంతపురం జిల్లా 2029 నాటికి 100% అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో అక్షరాంధ్ర 2 దశ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లాలో దాదాపు 90,000 కోట్లతో 33,000 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు వస్తున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి పేర్కొన్నారు. దేశీయ స్టాకు మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,073 పాయింట్ల లాభంతో 76,488 వద్ద ముగిసింది. నిఫ్టీ 312 పాయింట్ల లాభంతో 24,000 వద్ద స్థిరపడింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా.
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం.
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రకు. అండ్ మనమైతే ఉన్న గీత్ కథ చల్లో, మరి గీత్ కథ చల్లో మంచి మంచి పాటలతో నేనైతే రెడీ కొన్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచారగు. అండ్ మనమైతే ఉన్న గీత్ కథచల్లో, మరి గీత్ కథచల్లో నెక్స్ట్ గోవిందనా మేరా మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటుండండి విత్ భారత్ ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. అండ్ మేబీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీ ఉంది ఫ్రమ్ ద మూవీ ఓ మై గాడ్. వింటుండీ విత్ భారత్ ఎఫ్ఎం 101.3.

ఏటునం లవ్ లస్ట్ డబుల్ కష్టపడాడేటునం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
2: మీరు వింటున్నారు విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చర్ రఘు. అండ్ మరి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది ఫ్రమ్ ద మూవీ దమ్. వింటుండండి విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

అయ్యా

మీరు వింటున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. అండ్ మరి మ్యాక్సిమం మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది ఫ్రమ్ ద మూవీ అగ్నిపథ్. వింటుండండి యూత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు అండ్ స్లమ్ డాగ్ మిలియనీర్ నుంచి ఒక బ్యూటిఫుల్ సంగీత రెడీగా ఉంది. వింటుండండి విత్ భారతి ఎఫ్ఎం 101.3.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. గ్రామీణ యువత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేయూతనిచ్చే లక్ష్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో కుప్పం మండలం వెన్నిగంపల్లి సచివాలయంలో రుటేజ్ స్మార్ట్ విలేజ్ సెంటర్ను విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. రాష్ట వ్యాప్తంగా విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాలకు సుమారు 6,000 కోట్లను ఖర్చు చేశామని, నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కట్టుబడి ఉన్నామని, విద్యుత్ ఛార్జీలు పెంచకుండా సేవలు అందించాలనే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట ఇంధన శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ పేర్కొన్నారు. కందుకూరు నియోజకవర్గానికి 9 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులను కేటాయించిందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాజమండ్రి రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో పీఎం స్వనిధి పథకంపై అవగాహన సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులకు రుణాలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు అందినట్లు అధికారులు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా అమరావతి, అచ్చంపేట, పిడుగురాళ్ల, కృష్ణా జిల్లా మైలవరంలో ఈరోజు పిడుగులు ఈదురుగాలులతో కూడిన వాన కురడంతో కొంతసేపు సాధారణ జీవనం స్తంభించింది. రాజులు నియోజకవర్గ ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ దిండి చించినాడ గోదావరి బ్రిడ్జి అత్యవసర మరమ్మత్తు పనులను ఈరోజు పరిశీలించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే సందర్భంగా కర్నూలు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కర్నూలు కోర్టు కాంపౌండ్లోని న్యాయసేవా సదన్లో అవగాహన సదస్సు నిర్వహించారు. నంద్యాల జిల్లాలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి 16 మంది లబ్దిదారులకు భూమి విచారణ పత్రాలను ఈరోజు పంపిణీ చేశారు. భూమి సమస్యలను పారదర్శకంగా త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. అభ్యుదయం 2.0 కార్యక్రమంలో భాగంగా మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురంలోని అమృత్ భారత్ ట్రైన్లో ఈగల్ టీం ఎస్ఐ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసు జాగిలాలతో మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఈరోజు తనిఖీలు చేపట్టారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న జనజాతీయ గరిమా ఉత్సవ్ 2026లో భాగంగా ఈ నెల 18 నుండి ఈరోజు వరకు సబ్సే దూర్ సబ్సే పెహలే అనే నినాదంతో 2000 సమస్యల దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈతరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: మీరు వింటున్నారు విత్ భారత్ ఎఫ్ఎం 107.3. నేను మీ ఆచార్యకు, అండ్ మనం గీత్ కథ చెలిగిటాట చెప్పి కృష్ణ తీరంకి వెల్కమ్ చెప్పే టైం వచ్చింది. అండ్ మరి జీవితంలో ఓడిపోవడం పరాజయం కాదు, ఓడిపోయానని నమ్మడమే అసలైన పరాజయం అన్నమాట. కొన్ని ప్రమాదాలు మన శరీరాన్ని ఆపుతాయి, కానీ సంకల్పం ఉంటే అవి మన ప్రయాణానికి బ్రేక్ కాదు. మరి అలాంటి ఒక వ్యక్తి గురించి అయితే ఈరోజు మనం కృష్ణ తీరంలో మాట్లాడుకోబోతున్నాం. మరి దానికన్నా ముందు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది, వింటూ ఉండండి విత్ భారతి ఎఫ్ఎం 107.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతిని.
0: ఇలా ఎన్ని పాటలు
2: చూసి అందరిపై అరిచేవారు.
3: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
2: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
4: అక్కా, జాబ్ దొరికింది.
5: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటిక బోలిడంతా షాపింగ్?
4: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
5: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
4: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
5: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
4: కానీ అక్క
5: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
4: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
5: నిన్ను
6: ఆర్బీఐ చెబుతుంది
7: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
8: మూడు కాలేజీలలో
9: డోంట్ వరీ,
8: ఫీజ్ చూడు.
4: ఎలా ఉన్నారు?
10: ఏంటి విషయం?
9: ఫీజ్ కోసం టెన్షన్?
10: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది
11: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
12: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కింద రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. గోదావరి నది స్వచ్ఛతను కాపాడేందుకు పారిశ్రామికవేత్తలు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. రహదారుల అభివృద్ది, సాగునీటి సదుపాయాల మెరుగుదల కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాల్లో రేపు కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కింద పెద్ద ఎత్తున పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. విజయవాడలోని ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026ను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడుతూ, ఒక చిన్న ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే అవకాశం ఎంఎస్ఎంఈలకు మాత్రమే ఉందన్నారు. రాష్టంలో వన్ ప్రైవేటు పారిశ్రామిక పార్కుల పాలసీ కూడా తీసుకువచ్చామన్నారు. వ్యవసాయం తరువాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం ఇదేనన్న ముఖ్యమంత్రి, ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా అంకుర సంస్థలను ప్రోత్సహిస్తామని, రాష్టం నుంచి 100 యూనికార్న్ సంస్థలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
13: ఈరోజు శంకుస్థాపన చేసుకున్నటువంటి 38 కలిపితే 138 అయ్యాయి. రాబోయే తొందరలో జూలై నాటికి 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయి. ఇవి కాకుండా 550 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. ఈ రోజు మనం చేసుకున్న ఒప్పందాలు కేవలం పేపర్ మీదనే కాదు, ప్రతిదీ గ్రౌండ్ ఏరియాగా చేస్తాం. సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ మూడు కూడా మా మోటో.
12: రహదారుల అభివృద్ది, సాగునీటి సదుపాయాల మెరుగుదల కార్యక్రమాలను ప్రభుత్వం వేగవంతంగా అమలు చేస్తోందని రాష్ట గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం మండలం అరిసిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చిట్టిపాలెం రోడ్డులో క్లీన్ మచిలీపట్నం కార్యక్రమాన్ని గ్రామస్తులతో కలిసి ఆయన ఈరోజు నిర్వహించి, అనంతరం గ్రామంలో కాలువ పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతాంగానికి అవసరమైన సాగునీటి వ్యవస్థలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మంత్రివర్గం ఆమోదంతో

0: ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ కింద కాలువల మరమ్మతులు నిర్వహణా పనుల కోసం భారీగా నిధులు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. తాళ్లపాలెం, శివగంగ డ్రైన్లు, పోతిరెడ్డిపల్లె తదితర ప్రాంతాల్లో అవసరాలను గుర్తించి అంచనాలు సిద్దం చేసి పనులు ప్రారంభించినట్టు మంత్రి వివరించారు. రాష్టంలోని శ్మశాన వాటికల్లో సమస్యలను పరిష్కరించి వాటిని సుందరంగా తీర్చిదిద్దనున్నట్టు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరు భగ్గేశ్వరం గ్రామాల్లో 65 లక్షల రూపాయల సీఎస్ఆర్ నిధులతో శ్మశాన వాటిక అభివృద్ది పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్మశానాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉందని, వాటిని తీర్చిదిద్దవలసి ఉందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గోదావరి నది స్వచ్ఛతను కాపాడేందుకు పారిశ్రామికవేత్తలు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు పరిసర ప్రాంతాల పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పరిశ్రమలు కాలుష్య వ్యర్థాల శుద్ధి ప్లాంట్లను పక్కాగా నిర్వహించాలన్నారు. పరిశ్రమల వ్యర్థాలను నేరుగా నదీ జలాల్లో కలపకూడదనే నిబంధన ఉందని, ఆధునిక పద్దతుల ద్వారా పూర్తి స్థాయిలో శుద్ది చేసిన తర్వాత మాత్రమే విడుదల చేయాలని అన్నారు. 3 నెలలకోసారి కాలుష్య నియంత్రణ మండలి ఆడిట్ చేపడతామని చెప్పారు. పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ఇబ్బంది పెట్టదని, అయితే పరిశ్రమల యాజమాన్యాలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలకు పారిశ్రామికవేత్తలు సామాజిక బాధ్యతతో సహకరించి విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ కోరుతూ,
1: గోదావరి కానీ కృష్ణా కానీ జీవనదులు, చేయి చేతులు లాంటి జీవనదులని కాలుష్యంతో వదిలేసి పరిశ్రమలు రావాలి, అభివృద్ధి రావాలి, చాలా నియంత్రణతో కూడిన పర్యావరణాన్ని పరిరక్షించుకుని అభివృద్ధి అనేది మా కూటమి ప్రభుత్వం తాలూకు సిద్ధాంతం. సో ఐ రిక్వెస్ట్ ఇండస్ట్రీస్ షుడ్ కాంట్రిబ్యూట్ టు ది ఎన్వైరన్మెంట్ అండ్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇన్ పొల్యూషన్ కంట్రోల్ అలాంగ్ విత్ ద గ్రీన్ కమాండ్.
0: ఎంఎస్ఎంఈలతో రాష్టంలో సరికొత్త పారిశ్రామిక విప్లవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాంది పలికారని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో ఈరోజు జరిగిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా మార్చారని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఉండాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న నినాదంతో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని మంత్రి ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు రాజానగరంలోని అటవీశాఖ ప్రాంతీయ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించి అక్కడ పెంచుతున్న దేశీయ జాతి మొక్కలను, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి గ్రామ పంచాయతీలోనూ దేశవాళీ జాతి మొక్కలతో ప్రత్యేక వనాన్ని తయారు చేయాలని, మొక్కలను పెంచే బాధ్యతను గ్రామస్తులు తీసుకోవాలన్నారు. ఆదాయం తెచ్చే మొక్కల పెంపకం ద్వారా పంచాయతీలకు ఆర్థిక వృద్ధి కలుగుతుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశీయ మొక్కలను ఎక్కువగా పెంచితే ప్రకృతి సమతుల్యత సాధ్యమవుతుందని, పంచాయతీరాజ్ అటవీశాఖ అధికారులు వెంటనే దీనిపై దృష్టి సారించి వనయజ్ఞం చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. వాతావరణం. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో కొన్ని చోట్ల రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే కోస్తా ఆంధ్ర రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. అదేవిధంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈ నెల 30వ తేదీ వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో అక్షరాంధ్ర 2వ దశ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అనంతపురం జిల్లా సంయుక్త కలెక్టర్ సి విష్ణుచరణ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అక్షరాంధ్ర 2వ దశ కార్యక్రమం అమలు, లక్ష్యాలు, యాప్ అనుసంధాన ప్రక్రియ తదితర అంశాలపై ఈరోజు ఆయన సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.

వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కింద రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. గోదావరి నది స్వచ్ఛతను కాపాడేందుకు పారిశ్రామికవేత్తలు సహకరించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. రహదారుల అభివృద్ది, సాగునీటి సదుపాయాల మెరుగుదల కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాల్లో రేపు కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మరి ఈరోజు కృష్ణతీరంలో విధిని ఎదిరించి వైకల్యాన్ని విజయంగా మార్చుకున్న ఒక అసాధారణ యువతి కథ. ఆవిడే పారా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, భారత గర్వం అవని లేఖరా గారి గురించి అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది ఫ్రమ్ ద మూవీ అంజీ. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. రాజస్థాన్లోని జైపూర్కి చెందిన అమ్మాయి అవని లేఖరా. పుస్తకాలు, క్రీడలు రెండింటిని ప్రేమించే ఒక సాధారణ అమ్మాయి. కానీ 2012లో కేవలం 11 ఏళ్ల వయసులో ఒక రోడ్డు ప్రమాదం ఒక్క క్షణంలో ఆమె జీవితాన్ని తల్లకిందులు చేసేసింది. వెన్నుముకకి తీవ్ర గాయం, కింద భాగం పూర్తిగా స్పందన కోల్పోయింది. వీల్ చైర్కి ఆమె పరిమితమైంది. కానీ అవని మనసులో అక్కడితో కథ ముగియలేదు. అభినవభింద్ర ఆత్మకథ చదివిన తర్వాత ఆమె మనసులో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. నేను షూటర్ అవ్వాలి, పోడియంపై నిలబడి నా దేశం గీతం వినాలి. ఆ కళే ఆమె కొత్త శ్వాస అయ్యింది. షూటింగ్ రోజులో మొదటి రోజు వీల్ చైర్లో ఉన్న ఆ చిన్న అమ్మాయిని చాలామంది కుతూహలంతో చూశారు. కానీ చాలా బరువుగా ఉంది, టార్గెట్ దూరంగా ఉంది. కానీ ఆమెకి దూరంగా కనిపించే తన కళ, ఇండియా అనే మెడల్, వేలాడే మెడల్, ఆత్మవిశ్వాసం, డిసిప్లిన్. మరి ఇంకా తెలుసుకుందాం, వింటుండండి విద్భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ మని, మనం అవనీ లేఖరా గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రోజు గంటల తడిపి ప్రాక్టీస్, చిన్న టోర్నమెంట్లో ఓటములు, చివరి షాట్లో తప్పిదాలు, అన్నిటినీ ఓపిగ్గా మింగేస్తూ తన టార్గెట్కి ఒక్క అడుగు దగ్గర వచ్చింది. 2021 టోక్యో పారా ఒలింపిక్స్ ఉమెన్స్ 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎసోసియేషన్ ఫైనల్లో 249.6 స్కోరు, ప్రపంచ రికార్డు సమం. భారతదేశానికి తొలి మహిళా పారాఒలింపిక్ గోల్డ్. వీల్చైర్లో కూర్చున్న ఆ 19 ఏళ్ల అమ్మాయి ఆ రోజు ప్రపంచ శిఖరంపై నిలబడింది. విజయం తర్వాత కూడా పోరాటం ఆగలేదు, గాయం, ప్రెషర్, అంచనాలు. మరి ఇంకా అవనీ లేఖర గురించి మాట్లాడుకుందాం. మరి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది, వింటూ ఉండండి. విద్ భారతి FM 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. అండ్ మనమైతే మాట్లాడుకుంటున్నాం అవనీ లేఖరా గారి గురించి. 2024 ప్యారిస్ పారా ఒలింపిక్ మరోసారి గోల్డ్ మెడల్, 249.7 స్కోర్తో తానే సృష్టించిన రికార్డుని తానే బ్రేక్ చేసింది. రెండుసార్లు పారా ఒలింపిక్ గోల్డ్ గెలిచిన తొలి భారతీయ మహిళగా చరిత్రలో నిలిచింది. వరల్డ్ కప్లో 250.6 స్కోర్తో మరో ప్రపంచ రికార్డు. అప్పుడు ఆమె చెప్పిన మాట, ఇది నా గెలుపు కాదు, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరి గెలుపు. కానీ అవనీ లేఖర కథ మనకు ఒకటే చెప్తుంది, కొన్ని ప్రమాదాలు మన అడుగులు నిలిపేయవచ్చు కానీ మన గమ్యం వైపు పయనం మాత్రం ఆగిపోదు. వీల్చైర్లు, గాయాలు, అవరోధాలు ఇవి సంకల్పానికి గోడలు కావు, జీవితంలో అనుకోకుండా వచ్చే ప్రమాదాలు. మనల్ని ఆపడానికి రావు, మనలో నిద్రపోతున్న శక్తిని మేల్కొనడానికి వచ్చే అలారంలు. ఆ అలారం మోగినప్పుడు మీరు తీసుకునే ఒక్క నిర్ణయం,

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. భారత రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఢిల్లీలోని రాష్టపతి భవన్లో ఈరోజు 2026 సంవత్సరానికి గాను పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. విశాఖలోని గ్రేహాన్స్ విభాగాన్ని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు సందర్శించారు. రాష్టంలో ప్రశాంత పరిస్థితులు ఉన్నా భద్రతా దళాలు ఎల్లప్పుడూ అత్యున్నత అప్రమత్తతో ఉండాలని మంత్రి సూచించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులు 2027 సంవత్సరానికి గాను దరఖాస్తు చేయదలిచిన వారు సదరు వివరాల కోసం జిల్లా పరిషత్ జంక్షన్లోని సెట్విస్ కార్యాలయంలో లేదా 8888527114 లేదా 9394041318 నెంబర్లను కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని సెట్విస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎం రమ్య ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని మున్సిపాలిటీల్లో వివిధ పథకాల ద్వారా చేపట్టిన పనులపై రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. మారుమూల గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ చిల్లకూరు మండలం బూడిదం గ్రామంలో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా గ్రంథాలయాలకు వెళ్లేలా అలవాటు చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి ఆలూరులోని క్యాంపు కార్యాలయంలో 18 లబ్దిదారులకు సీఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్లను ఈరోజు పంపిణీ చేశారు. భీమవరం తాడేపల్లి గూడెం ప్రధాన రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. మరో ఇద్దరు యువకుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని స్థానికులు భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు బీటెక్ 2వ సెమిస్టర్ రెగ్యులర్ సప్లిమెంటరీ సెమిస్టర్ R23 పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. ప్రిన్సిపల్ చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్లు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈరోజు కృష్ణా జిల్లా కంకిపాడు పెనమూరులో 48.1 డిగ్రీ, బాపట్ల జిల్లా కూచినపూడిలో 46.4, పిడుగురాళ్లలో 46.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని విపత్తు నిర్వహణ సంస్థ అధికారి ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. రేపు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుండి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అన్నారు. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మేగన్ స్కట్ వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు ఈరోజు ప్రకటించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
0: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. వినోద ఆతిథ్య పరిశ్రమల్లో బాలకార్మికుల దోపిడీకి సంబంధించిన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్లో ఈ ఏడాది మొదటి పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. ఇద్దరికి పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 మంది ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు. ప్రముఖ సినీ నటుడు ధర్మేంద్ర సింగ్ డ్యోల్ కళారంగంలో చేసిన కృషికి గాను ఆయనకు మరణానంతరం పద్మవిభూషణ్తో సత్కారం చేశారు. నటుడి భార్య లోక్సభ ఎంపీ హేమమాలిని ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ భారతీయ వాయులీన విద్వాంసులు డాక్టర్ ఎన్ రాజం కూడా పద్మవిభూషణ్ పురస్కారం పొందారు. పద్మభూషణ్లో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ప్రజా వ్యవహారాల రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారం పొందారు. కళారంగంలో శతావధాని డాక్టర్ ఆర్ గణేష్, వర్తక పరిశ్రమ రంగానికి చేసిన కృషి గాను పారిశ్రామికవేత్త ఉదయ సురేష్ కుమార్ కోటక్ పద్మభూషణ్ అందుకోగా, వైద్య రంగంలో విశేష కృషికి గుర్తింపుగా డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ అందుకున్న ప్రముఖుల్లో క్రీడారంగంలో కృషికి గాను భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, కళారంగంలో చేసిన కృషికి గాను తగారంభీలున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, హెచ్డి కుమారస్వామి తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలియచేయగా, మిగిలిన పద్మ అవార్డులను గ్రహీతలకు తదుపరి జరిగే 2వ విడత కార్యక్రమంలో అందజేస్తారు. ఇతర దేశాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా సాగేలాగా ప్రభుత్వాన్ని ప్రయత్నాలు చేస్తోంది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై రోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల విలేకరుల సమావేశంలో పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో ఎల్పీజీ రిఫైనరీ ఉత్పత్తిని రోజుకు 50,000 టన్నులకు పెంచినట్లు తెలియజేశారు. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభించామని, మరో 2,87,000 కనెక్షన్ల కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని సుజాత శర్మ వివరించారు.
1: రిఫైనరీ ప్రొడక్షన్ ఎల్పీజీ కా ఇంక్రీజ్ కియా గయా హై అండ్ ఇట్ ఇస్ టచింగ్ అరౌండ్ 50,000 టన్ పర్ డే నౌ. ఎల్పీజీ ఘరేలు కుకింగ్ గ్యాస్ కి సప్లై కే లియే లగ్భగ్ పిచ్లే 4 దినో మే 1.72 కరోడ్ సిలిండర్స్ కి డిలివరీ కి గయి హై ఔర్ 95% జో డిలివరీ హుయీ హై వో డిలివరీ ఆథెంటికేషన్ కోడ్ కే సాథ్ కి గయి హై. 5 కిలో కే సిలిండర్ పిచ్లే 4 దినో మే లగ్భగ్ 1,96,000 సేల్ హుయే హై.
0: ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ, దేశంలో ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి ప్రస్తుతం ఆశాజనకంగా ఉందన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన భార్య జానెట్ డి రూబియోతో కలిసి ఈరోజు జైపూర్ చేరుకున్నారు. సంగానేర్ విమానాశ్రయం నుంచి దంపతులు నేరుగా ఆమెర్ కోట సందర్శనకు వెళ్లారు. కోట లోపలి జలేబ్ చౌక్ వద్ద వారికి సంప్రదాయ రాజస్థానీ పద్దతిలో ఘన స్వాగతం లభించింది. వారి గౌరవార్థం జానపద కళాకారులు ఘూమర్, కల్బేలియా, కచ్చి ఘోడీ నృత్యాలను ప్రదర్శించారు. ఈ పర్యటనలో భాగంగా అధికారులు వారికి శీష్ మహల్, గణేష్ పోల్, దివానే ఆమ్, దివానే ఖాస్, సుఖ నివాస్, మావోటా సరస్సు గురించి వివరించారు. అమెరికా విదేశాంగ మంత్రి అమెర్కోటలో దాదాపు 1.5 గంటల సేపు గడిపారు. ఈ రాత్రి జైపూర్లోనే బస చేసి రేపు ఉదయం ఢిల్లీకి తిరిగి ప్రయాణం అవుతారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ ఈరోజు న్యూఢిల్లీలో మెడికల్ ఇన్నోవేషన్స్ పేటెంట్ మిత్ర, ఇన్నోవేటర్స్ టు ఇండస్ట్రీ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఐసీఎంఆర్ మెడికల్ ఇన్నోవేషన్ పేటెంట్ మిత్ర చొరవ కింద బయోమెడికల్ ఆవిష్కరణల ప్రదర్శన, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కోసం దేశంలోనే మొట్టమొదటి క్రమబద్దీకమైన వేదికల్లో ఒకదాని స్థాపనకు ఈ కార్యక్రమం నాంది పలికింది. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు గణపతిరావు జాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతీయ విజ్ఞాన శాస్త్రాన్ని పరిశ్రమలతో అనుసంధానించడంలో ఈ కార్యక్రమం ఒక నిర్ణయాత్మకమైన ముందడుగని, మన ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన

ఆవిష్కరణలు ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేలాగా, వికసిత్ భారత్ ముందుకు తీసుకువెళ్లేలాగా, సాంకేతిక పరిజ్ఞానంగా మారేలాగా ఈ కార్యక్రమం తోడ్పడుతుందని చెప్పారు. ఐసీఎంఆర్ వంటి సంస్థలు బలమైన పరిశ్రమల భాగస్వామ్యాల శక్తితో భారత్ ఆరోగ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే స్థాయి నుంచి వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించే ప్రపంచ వనరుగా మారుతోందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సంసిద్ధత, నిఘా చర్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో జరిగిన ఈ సమావేశంలో విమానాశ్రయాలు, ఓడరేవులు, భూ సరిహద్దుల గుండా వచ్చే అన్ని ప్రవేశ వాహనాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు సిద్ధం చేయాలని నడ్డా ఆదేశించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు. ట్రాకింగ్, టెస్టింగ్, పర్యవేక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను నిరంతరం సంసిద్ధతతో ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ను మంత్రి ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వైరస్ వ్యాప్తిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. దేశంలో ఇప్పటి వరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ముందు జాగ్రత్త చర్యగా అన్ని రకాల సంసిద్ధత చర్యలను బలోపేతం చేస్తున్నారు. గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పీయూష్ గోయల్ ఈరోజు సీనియర్ అధికారులు కేటగిరీ ఏ ఖనిజ నిక్షేపాలు కలిగిన రాష్టాలతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఖనిజ బ్లాకుల వేలం, వాటి నిర్వహణ పురోగతిని ఆయన ఈ సమావేశంలో సమీక్షించారు. మైనింగ్ రంగంలో సంస్కరణలు వేగవంతం చేయడం, దేశీయంగా ఖనిజాల ఉత్పత్తిని పెంచడం, వేలం వేసిన ఖనిజ బ్లాకులను సకాలంలోకి వినియోగంలోకి తీసుకురావడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు. 2015లో వేలం విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి 2015-16 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాల కాలంలో మొత్తం 108 ఖనిజ బ్లాకులను విజయవంతంగా వేలమేశారు. వినోద ఆతిథ్య రంగాలకు అనుబంధంగా ఉన్న సంస్థల్లో బాలకార్మిక వ్యవస్థను మరింత కఠినంగా నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జయమాల్యా బాగ్చీ, న్యాయమూర్తి విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ అనే బాలల హక్కుల కూటమి సమర్పించిన నివేదికలను, వాదనలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. 2024లో ఢిల్లీలోని జంతర్ మందర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా పోలీసులపై దాడికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబాను ఢిల్లీ కోర్టు ఈరోజు దోషిగా నిర్ధారించింది. అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అశ్విని పన్వర్ అల్కా లాంబాను దోషిగా ప్రకటిస్తూ ఆమె శిక్షకు సంబంధించిన వాదనలు వినడానికి జూన్5వ తేదీ ఖరారు చేశారు. 2024 జూలై 29వ తేదీన జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైన అల్కా లాంబా పోలీసులను అడ్డుకున్నారని, ప్రజా రహదారిని దిగ్బంధించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ అయిన అన్నాడీఎంకే అంతర్గత రాజకీయ పరిణామాలు ఈరోజు హింసని మలుపు తిరిగాయి. సీనియర్ నాయకుడు ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని అసమ్మతి వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసి అధికార తమిళగ వేట్రి కళగం పార్టీలో చేరారు. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ లైనప్ ఇప్పుడు పూర్తిగా ఖరారైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ స్థానాలు ఖాయం చేసుకోగా 4వ చివరి స్థానం కోసం రేసు చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగింది. నిన్న జరిగిన తమ చివరి లీగ్ దశ పోరులో ముంబై ఇండియన్స్ ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఇటకేలకు ప్లే ఆఫ్ స్థానాన్ని దక్కించుకుంది. రేపు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్ కి చేరుకుంటుంది. విశేషాలు మరొకసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు 66 ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఇబోలా వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. వినోద ఆతిథ్య పరిశ్రమల్లో బాల కార్మికులకు సంబంధించిన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. అండ్ మరి మనమైతే వెల్కమ్ చెప్పేద్దాం మనసును మనసైకి. మరి మనసును మనసైకి వెల్కమ్ చెప్పేద్దాం. అండ్ మరి మనసును మనసేలో మంచి మంచి క్వశ్చన్స్తో నేనైతే రెడీ ఉన్నాను. వాటికి కనుక ఆన్సర్ తెలిస్తే నాకు అలా వాట్సప్ చేసేటి. వాట్సప్ చేయాల్సిన నెంబర్ 0662488114. మరి మొట్టమొదటిగా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఆంధ్ర కింగ్ తాలూకా మూవీలో హీరోయిన్గా నటించింది ఎవరు? అదెవరో తెలిస్తే ఈ పాట వింటూ అలా నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0662488114. అండ్ క్వశ్చన్ అయితే గుర్తుంది కదా, ఆంధ్ర కింగ్ తాలూకా మూవీలో హీరోయిన్గా నటించింది ఎవరు? అది నా క్వశ్చన్. ఆన్సర్ తెలిస్తే ఈ పాట వింటూ నాకు అలా వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల 90 యవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

మీరు వింటున్నారు విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చర్ రఘు. అండ్ మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఆంధ్ర కింగ్ తాలూకా మూవీలో హీరోయిన్గా నటించింది ఎవరు అని అడిగాను. అండ్ కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఏంజిల్ గారు మైలవరం నుంచి రైట్ ఆన్సర్, అండ్ లక్ష్మీ గారు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ హీరోయిన్ నేమ్ అంటూ నవ్య గారు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్, గణేష్ రాజు గారు, శ్రీవత్స గారు కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్, రాణి గారు ఇలవరం నుంచి రైట్ ఆన్సర్, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున వెంకటేశం గారు అండ్ హేమలత గారు రైట్ ఆన్సర్, పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, దస్గిర్ సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఇవి ఇప్పటివరకు అయితే వచ్చిన ఆన్సర్స్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, భాగ్యశ్రీ బోస్ గారు అనమాట. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీలో హీరోయిన్గా నటించింది, మరి హీరోగా నటించింది రామ్ గారు. అవి మరి ఇప్పటివరకు అయితే వచ్చిన ఆన్సర్స్. మరి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అండ్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. క్వశ్చన్ ఏంటి అంటే, శ్రీకృష్ణ తులాభారం 1966 సంవత్సరంలో వచ్చిన శ్రీకృష్ణ తులాభారం మూవీలో నారద మహర్షిగా నటించింది ఎవరు? అదెవరో కనుక తెలిస్తే నాకు అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0662488114. అండ్ క్వశ్చన్ అయితే గుర్తుంది కదా, శ్రీకృష్ణ తులాభారం మూవీలో నారద మహర్షిగా నటించింది ఎవరు? అది కనుక ఆన్సర్ తెలిస్తే ఈ పాట వింటూ ఆలోచించి నాకు అలా వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం, వింటూ నండి విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ ఆర్చే రఘు. అండ్ ఆన్సర్ తెలియట్లేదు సార్, మీరే చెప్పండి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మమ్మ జనదిన్ గారు అండ్ స్నేహవాణి జనదిన్ గారు తప్పకుండా చెప్తానండి. ఆలూరు నుంచి తాతారావు గారు పర్లేదు సార్, అండ్ లేట్ అయినా వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్స్కి రెడీగా ఉండండి. అండ్ ఆన్సర్ అంటూ లక్ష్మీ గారు గుంటూరు నుంచి కరెక్ట్గా పంపించేశారు. పెద్ద జోగనందరావు కాలనీ నుంచి అప్పలరావు గారు, అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పెద్ద నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆశాసమస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. కనకారావు గారు పెద్ద నుంచి రైట్ ఆన్సర్. ఆన్సర్ అంటూ కరెక్ట్గా పంపించేశారు కవిత, ఆంజనేయులు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపి మేడికొండ గద్వాల నుంచి పంపించారు. దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. గణేష్ రాజు గారు అండ్ శ్రీవత్స గారు కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. ఏంజల్ గారు మైలవరం నుంచి రైట్ ఆన్సర్. పాలెంపోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా. ఇంతకుముందు క్వశ్చన్కి ఇప్పటి క్వశ్చన్కి కలిపి కరెక్ట్గా పంపించారు. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు అండ్ దామర్ల పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్. కోడుమూరు నుండి శ్రీనివాసులు గారు అండ్ కృష్ణవేణి గారు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంపించారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి యమురరి యశో జానకి రాజు గారు రైట్ ఆన్సర్. ఓకే. అండ్ మానస, సుస్నా, రాణి అండ్ ఇలవరం నుంచి అనమాట. అండ్ రైట్ ఆన్సర్. నేను చాలా బాగున్నానండి, మన లిజనర్స్ అందరూ కూడా బాగుండాలి, బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ సీతిరాజు గారు అండ్ నాగభూషణం గారు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంపించారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మమ జనదిన్ గారు అండ్ స్నేహవాను జనదిన్ గారు రైట్ ఆన్సర్. మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే, శ్రీకృష్ణ తులాభారం మూవీలో నారద మహర్షిగా నటించింది ఎవరు అని అడిగాను. దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి కాంతారావు గారు అనమాట. మరి అది ఆన్సర్. మరి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అండ్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. అండ్ క్వశ్చన్ ఏంటి అంటే, సిద్ధు జొన్నలగడ్డ గారు అండ్ శ్రీనిధి శెట్టి గారు కలిసి నటించిన సినిమా ఏంటి? వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ మూవీ వచ్చింది. ఆ మూవీ నేమ్ ఏంటో కనుక తెలిస్తే నాకు అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0662-4888-14. అండ్ క్వశ్చన్ ఏది గుర్తుంది కదా, సిద్ధు జొన్నలగడ్డ గారు అండ్ శ్రీనిధి శెట్టి గారు కలిసి నటించిన సినిమా. పాట వింటే మీకు గుర్తొస్తుంది, గుర్తురంగా నాకు అలా వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇస్తున్నారు. కనకరు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ అండ్ శుభ సాయంత్రం చెప్పేస్తూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నివాస్ గారు నల్లపడి గుంటూరు నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్గా పంపించారు. సీతిరాజు గారు అండ్ నాగభూషణం గారు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంపించారు రైట్ ఆన్సర్. ఏంజల్ గారు మైలవరం నుంచి రైట్ ఆన్సర్. పడిన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. ఆన్సర్ అంటూ సులోచన గారు కరెక్ట్ ఆన్సర్, పేరు కూడా పంపిస్తే బాగుండేది. డీజే టిల్లు అండ్ పార్ట్ వన్ పార్ట్ టూ కాదు, పేరు కూడా పంపించేయండి. దస్గిర్ సంధ్యా గారు ప్రతి కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్ల బజార్ నుండి యమునరి యశోద్ జానకిరాజ్ గారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. ఆంజనేయులు గారు, కవిత గారు మేడికొండ గద్వాల డిస్టిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. లక్ష్మీ గారు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు అండ్ పద్మస్తానరావు గారు అందరూ కలిసి పంపించారు రైట్ ఆన్సర్. గణేష్ రాజు గారు, శ్రీవత్స గారు కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, నేను చాలా బాగున్నానండి అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్గా పంపించారు. అండ్ ఆన్సర్ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మమ జనార్దన్ గారు అండ్ స్నేహబాను జనార్దన్ గారు రైట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్. సుస్నా అండ్ రాణి గారు మానస ఇలవరం నుంచి, అంతే అప్పుడప్పుడు మీకోసం అనమాట ఇలా ఈజీ క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ కొంచెం హార్డ్ క్వశ్చన్స్ అడుగుదాం, బట్ మీ అందరి కోసం అలా ఈరోజు కొంచెం పేపర్ తేలిగ్గా ఇచ్చాను అనమాట. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు గారు అండ్ పద్మా గారు రైట్ ఆన్సర్. నవ్య గారు గుంటూరు నుంచి, తెలుసు కదా మూవీ అంటూ, ఎస్ చివరి మెసేజ్ ఇదే కాబట్టి నేను ఆన్సర్ కూడా చదివేశాను. అండ్ మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే తెలుసు కదా మూవీ అనమాట. అండ్ సాంగ్లో కూడా వినేశారు అందరూ కూడా పంపించారు. మరి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అండ్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. అండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఆదా శర్మ గారు అండ్ అడివిశేష్ గారు కలిసి నటించిన సినిమా ఏంటి? వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ మూవీ వచ్చింది, ఆ మూవీ ఏంటో కనుక తెలిస్తే ఈ పాట వింటూ నాకు అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయవలసిన నెంబర్ 0662488114. అండ్ క్వశ్చన్ అయితే గుర్తుంది కదా, ఆదా శర్మ గారు అండ్ అడివిశేష్ గారు కలిసి నటించిన సినిమా. మరి వింటూ ఆన్సర్ ఏంటో అలా పంపించేసేయండి. ఇప్పుడు బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మోసం అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: డాడ్
0: రిటర్న్ గిఫ్ట్.

0: నువ్వే నా జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుడిపించేసినావు కదా జూలియట్.
1: మీరు వింటున్నారు విద్భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు, అండ్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. అండ్ మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూసేద్దాం. భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్, శుభ సాయంత్రం చెప్పేస్తూ సీతిరాజు గారు అండ్ నాగభూషణం గారు అండ్ వారి కుటుంబ సభ్యులందరూ కలిసి పంపించారు రైట్ ఆన్సర్. ఆశిష్ నోస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఏంజిల్ గారు మైలవరం నుంచి రైట్ ఆన్సర్, నవ్య గారు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్, మానస సుస్నా రాణి ఇలవరం నుంచి రైట్, డెకాయిట్ కాదు, నిజామతి వీక్లీ బజార్ నుండి యమరహరి యశో జానకిరాజు గారు రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, పాలెం పోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్, సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, దస్కర్ సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్, కేతరి వీరేష్ గారు రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్, పట్టణ జోగనంద్రకాల నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, గణేష్ రాజు గారు శ్రీవత్స గారు కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్, చీరాల శాంతినగర్ నుంచి గోపి గారు రైట్ ఆన్సర్, మహాకాళి రాజేశ్వరి గారు అండ్ సాత్విక్ గారు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపి పొదిలి నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి యమరరి యశో జానకిరాజు గారు రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మమ జనదిన్ గారు అండ్ స్నేహమణి జనదిన్ గారు రైట్ ఆన్సర్, లతా గారు ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్, మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు అండ్ పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్, హేమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు ఓకే కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, క్షణం మూవీ అంటూ లక్ష్మీ గారు గుంటూరు నుంచి పంపించారు. ఇవి ఇప్పటివరకైతే వచ్చిన మెసేజెస్ అండ్ ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గానే పంపించారు. అండ్ మరి ఆన్సర్ కూడా రివీల్ చేసేసాను, క్షణం మూవీ అనమాట అది. మరి ఆన్సర్ ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గానే పంపించారు. మరి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అండ్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. క్వశ్చన్ ఏంటి అంటే గౌతమ్ తిన్నూరి డైరెక్షన్లో అండ్ విజయ్ దేవరకొండ గారు నటించిన సినిమా ఏంటి, అదేంటో కనుక తెలిస్తే ఈ పాట వింటూ నాకైతే అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0662488114. అండ్ క్వశ్చన్ అయితే గుర్తుంది కదా, గౌతమ్ తిన్నూరి గారి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ గారు నటించిన సినిమా ఏంటి, పాట వింటూ అలా గుర్తు తెచ్చుకున్నాక అలా అయితే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం, వింటుండండి విద్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3. నేను మీ ఆర్జే రఘు. అండ్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు, ఇంకా ఇంకా వస్తున్నాయి. కనకారావు గారి పడే నుంచి రైట్ ఆన్సర్, భాస్కర్ గారి పడే నుంచి రైట్ ఆన్సర్, అండ్ నాగభూషణం గారు అండ్ విజయ గారు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరు కలిసి పంపించారు రైట్ ఆన్సర్. లక్ష్మీ గారు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్, ఏంజల్ గారు మైలవరం నుంచి రైట్ ఆన్సర్, సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీకిల బజార్ నుండి యమురహరి, యశోజానికి రాజు గారు రైట్ ఆన్సర్, ఆశాష్ నోస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, లతా గారు ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్, పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్, దస్గిర్ సంధ్య గారు ప్రొద్దు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్, గణేష్ రాజు గారు అండ్ శ్రీవత్స గారు కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్, హేమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ఓకే, ఇంకా టైప్ చేస్తున్నారు. మంగళగిరి నుంచి దమర్ల చిన్నమస్తన్నావు గారు అండ్ పెద్ద మస్తన్నావు గారు రైట్ ఆన్సర్, పెడన జోగనందరావుకాల నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు, టైటిల్ పెట్టేశారా సార్ చెప్పేస్తాను నేను, నవ్య గారు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీకిల బజార్ నుండి ఎం మురరి యశోజానికి రాజు గారు రైట్ ఆన్సర్, నిజామాబాద్ జిల్లా ఉమ్మెన్ నుండి మహమ్మద్ జనుద్దీన్ గారు ఆయన స్నేహభాను జనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. ఇవి ఇప్పటి వరకైతే వచ్చిన ఆన్సర్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కింగ్డమ్, కింగ్డమ్ మూవీ అనమాట అది. మరి ఆన్సర్ మరి ఆల్మోస్ట్ అందరు కరెక్ట్గానే పంపించారు. మరి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అండ్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. దానికన్నా ముందు ఇంకొక మెసేజ్ వచ్చింది. త్రిలోక్ గారు బెజవాడ నుంచి పంపించారు. ఎస్ సార్, రైట్ ఆన్సర్ అండ్ ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గానే పంపించారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నారీ నారీ నడుమ మురారి మూవీలో మహేష్ బాబు గారు నటించిన సినిమా ఉంది, అదేంటి? అదేంటి కనుక తెలిస్తే నాకు అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0662484814. అండ్ క్వశ్చన్ అయితే గుర్తుంది కదా, నారీ నారీ నడుము మురారి ఈ మూవీ టైటిల్లో మహేష్ గారు, మహేష్ బాబు గారు నటించిన సినిమా ఉంది, అదేంటో తెలిస్తే నాకు అలా వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వింటూ ఉండండి, వివిధ భారతి FM 101.3.

ఎస్, మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు, అండ్ మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ పంపిస్తున్నారు. భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మామ జైనుద్దీన్ గారు, అండ్ స్నేహభాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. అండ్ ఆన్సర్ అంటూ నాగభూషణం గారు, విజయ గారు, వారి కుటుంబ సభ్యులు అందరు కలిసి పంపించారు రైట్ ఆన్సర్. లక్ష్మీ గారు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్, సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి యమురారి యశో జానకిరాజ్ గారు రైట్ ఆన్సర్, హేమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, దస్గిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా, థ్యాంక్ యూ అండి. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్గా పంపించారు. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, చీరాల శాంతినగర్ నుంచి గోపి గారు రైట్ ఆన్సర్, మానస సుసన్న రాణి ఇలవరం నుంచి రైట్ ఆన్సర్, మహేష్ బాబు నటించిన మూవీ అంటూ పాలెంపోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్, ఆన్సర్ అంటూ లతా గారు ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్, గణేష్ రాజు గారు శ్రీవత్స గారు కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్, నవీన్ గారు రైట్ ఆన్సర్, ఆగడు మూవీనా, ఆగడు కాదు సార్, నవీన్ గారు గుంటూరు నుంచి నేను చెప్తాను, త్రిలోక్ గారు బెజవాడ నుంచి, యా సూపర్ డూపర్ అండి, ఆన్సర్ అయితే అది కాదు. అండ్ ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గానే పంపించారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చి మురారి మూవీ అనమాట, అది మరి ఆన్సర్ ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గానే పంపించారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, బాలకృష్ణ గారు నటించిన ఏ సినిమాలో చాందినీ చౌదరి గారు నటించారు, అదే మూవీ కనుక తెలిస్తే ఈ పాట వింటూ నాకైతే అలా వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0662488114. అండ్ క్వశ్చన్ అయితే గుర్తుంది కదా, బాలకృష్ణ గారు నటించిన ఏ సినిమాలో చాందిని చౌదరి గారు నటించారు, అది నా క్వశ్చన్. ఆన్సర్ తెలిస్తే అలా వాట్సాప్ చేసేయండి.

ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సముద్ర తీర అభివృద్దికి సంబంధించిన నిపుణులు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం సమావేశమయ్యారు. రాష్టంలో ఉన్న 1000 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంలో అభివృద్ది ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మత్స్యకారులకు కలిగే ప్రయోజనాలపై పూర్తిస్థాయి అధ్యయనం నిర్వహించాలని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. మచిలీపట్నం నగరంలోని కిరణి రోడ్డులో నూతన ఆధార్ సేవా కేంద్రాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ సాయంత్రం ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మంచి సలహాలు ఇచ్చేందుకు అసెంబ్లీకి వస్తే స్వీకరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్దంగా ఉందని అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. జల సంచాయ కింద పంట పొలాలలో నీటి ఇంకుడు గుంతలు నిర్మించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. వజ్రకరూరు మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నేత జీపీ కొండయ్య చౌదరి ఆకస్మికంగా మృతి చెందారు. మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు కొండయ్య చౌదరి స్వగ్రామానికి వెళ్లి నివాళులు అర్పించారు. జలధార జలహారతి కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేసే కూలీలకు పనిచేసే ప్రదేశంలో త్రాగునీరు, మజ్జిగ, నీడ ప్రదేశం ఏర్పాటు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కెవెట్టి సెల్వి అధికారులను ఆదేశించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2.5 కోట్ల విత్తన బంతుల తయారీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీరత్నం పిలుపునిచ్చారు. పోలీసు స్టేషన్లకు వచ్చే సామాన్యుల సమస్యల పట్ల ఎటువంటి అలసత్వం ప్రదర్శించకూడదని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. బాపట్ల జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలో సినిమాల చిత్రీకరణకు వచ్చే చిత్ర బృందాలకు ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పేర్కొన్నారు. అంబటివలస గ్రామంలో జరిగిన అవగాహన సదస్సులో నో కార్డు నో యూరియా విధానాన్ని అధికారులు వివరించారు. ఖరీఫ్ రబీ కాలాల్లో పంట నమోదు ఆధారంగా యూరియా, డీఏపీ సరఫరా చేస్తామని, రైతులకు రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువుల కార్డులు అందజేస్తున్నామని చెప్పారు. కుప్పం మండలం పరిధిలోని కృష్ణదాసనపల్లి గ్రామ పంచాయతీ అంగళపురంకు 90 లక్షల రూపాయలతో నూతనంగా వేసిన బీటీ రోడ్డును ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఈరోజు ప్రారంభించారు. రాష్టంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతక మండలంలోని మేడపి టోల్ ప్లాజా వద్ద ఈ సాయంత్రం భారీ ఈదురు గాలులు వీచాయి. గాలుల తీవ్రతకు టోల్ గేట్ నిర్మాణం కూలిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కోనసీమలోని పి గన్నవరం మండలం నాగులంక గ్రామంలో ఈరోజు ఇసుక తరలిస్తున్న లారీ ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న సంఘటనలో ఒక మహిళ మృతి చెందగా పలువురు గాయపడ్డారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు ఐటీడీఏ పరిధిలో నిర్వహిస్తున్న జన్ భాగీదారీ అభియాన్ కార్యక్రమ ముగింపు వేడుకల్లో ఈరోజు మధ్యాహ్నం పాడేరు మండలం మండలమామిడి గ్రామ పంచాయతీలో ఘనంగా నిర్వహించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: మీరు వింటున్నారు విత్ భారత్ ఎఫ్ఎం 101.3. దీని మీ ఆర్చర్రకు మరి మనసును మనసేకైతే టాటా చెప్పే టైం వచ్చింది. మరి చివరిగా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ ఎవరు పంపించారు చూసేద్దాం. థ్యాంక్ యూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మామ జనదిన్ గారు అండ్ స్నేహవారి జనదిన్ గారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మీరు కూడా ఈరోజు అందరూ నేను అడగటం మీరు టప్ప పంపించేశారనమాట మెసేజెస్ అన్ని. కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్, ఏంజిల్ గారు మైలవరం నుంచి రైట్ ఆన్సర్ అండ్ పాలెం పోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఆన్సర్ అంటూ ఆశాసన్స్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. ఆన్సర్ అంటూ త్రిలోక్ గారు బెజ్వాడ్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ద మూవీ నేమ్ అంటూ నవ్య గారు గుంటూరు నుంచి పంపించారు. అండ్ మానస, సుసన అండ్ రాణి గారు ఇలవరం నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. లత గారు ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. సూరిబాబు గారు అండ్ కళ్యాణి గారు కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నాగభూషణం గారు, విజయ గారు అండ్ వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పంపించారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి యమరూరి యశో జానకిరాజు గారు రైట్ ఆన్సర్. నవీన్ గారు గుంటూరు నుంచి ఎస్ ఈసారి రైట్ ఆన్సర్ అండి. కాను నుంచి తాతారావు గారు రూలర్ కాదు చెప్తాను. గణేష్ రాజు గారు అండ్ శ్రీవత్స గారు కోనాపూర్ నుంచి రైట్ ఆన్సర్. హేమంత్ కుమార్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ రాజోలు మండలం నుంచి కేతర్ వీరేష్ గారు రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ దస్గిరి సంధ్య గారు ప్రొద్దు కడప జిల్లా నుంచి థ్యాంక్ యూ. అండ్ ఆన్సర్స్ కూడా పంపించి నన్ను కూడా ఫుల్ ఖుషి చేశారు ఈరోజు అందరూ. అండ్ ఆన్సర్ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మామ జనదిన్ గారు అండ్ స్నేహమాన జనదిన్ గారు రైట్ ఆన్సర్. ఇవి ఇప్పటివరకైతే వచ్చిన ఆన్సర్స్. మరి చివరగా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ టాకు మహారాజు. ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గానే అన్ని పంపించేశారు. మరి డ్యూ డ్యూట్కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. డ్యూ డ్యూట్లో మంచి మంచి తమన్ పాటలతో నేనైతే రెడీగా ఉన్నాను. వింటుండండి విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చర్ రఘు. అండ్ మనమైతే డ్యూ డ్యూట్లో నెక్స్ట్ రభస మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చర్ రఘు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. విమానాశ్రయాలు, ఓడరేవులతో సహా అన్ని ప్రవేశ మార్గాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అధికారులను ఆదేశించారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు. రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసుడు డాక్టర్ ఎన్ రాజంకు పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. అలాగే ప్రముఖ సినీ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్కు మరణానంతరం పద్మ విభూషణ్ లభించింది. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి, శతావధాని డాక్టర్ ఆర్ గణేష్, పారిశ్రామికవేత్త ఉదయ్ సురేష్ కుమార్ కోటక్, డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పాలేస్వామిలకు పద్మభూషణ్ లభించింది. పద్మశ్రీ పురస్కారం అందుకున్న ప్రముఖుల్లో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ భుల్లర్, టాగా రాంభీల్ ఉన్నారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బి 37వ వార్షికోత్సవం సందర్భంగా ముంబైలో కేంద్ర మంత్రి ఈరోజు పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశీయ వృద్ధిని పరిరక్షించేందుకే దేశ విధాన ప్రతిస్పందనను రూపొందించినట్టు పేర్కొన్నారు. భారతదేశ వృద్ధి పదం, ఉపాధి కల్పన, ఎగుమతి పోటీ తత్వానికి ఎంఎస్ఎంఈ రంగం కేంద్రంగా ఉందన్నారు. పటిష్టమైన సాంకేతికత ఆధారిత సమ్మిళిత ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ప్రభుత్వం నిబద్ధతతో ఉందని చెప్పారు. డీజిల్, పెట్రోల్, ఎక్సైజ్ సుంకాల్లో కోత వల్ల 100 కోట్ల రూపాయల రాబడిపై ప్రభావం పడుతుందని, అధిక బంగారం ధరలు విదేశీ మారకద్రవ్య రంగంలో కొన్ని సవాళ్లను సృష్టిస్తున్నాయని నిర్మలా సీతారామన్ వివరిస్తూ,
1: The increasing fuel price, fertilizer price, and they are not minor increase, they are very serious increases, all of which will have to be paid through foreign exchange only. So these are going to be challenges, but I am confident, and I am saying this with responsibility, with the guidance of the Prime Minister, we will be able to handle those challenges which are not of our making, but make sure that people are not going to suffer.
0: విమానాశ్రయాలు, ఓడరేవులతో సహా అన్ని ప్రవేశ మార్గాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సన్నద్ధత, నిఘా చర్యలపై న్యూఢిల్లీలో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాకింగ్, టెస్టింగ్, నిఘా కోసం అవసరమైన వాటిని సిద్ధంగా ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ను కూడా మంత్రి ఆదేశించారు. అదేవిధంగా దేశంలో ఇప్పటి వరకు ఎబోలా కేసు ఏదీ నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వ్యాప్తిని అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. వచ్చే నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈరోజు లేఖ రాశారు. ప్రస్తుతం నెలకొన్న తీవ్రమైన వడగాలుల పరిస్థితుల దృష్ట్యా అభ్యర్థుల సౌకర్యం, శ్రేయస్సును పరిగణనలోకి తీసుకుని పరీక్షా కేంద్రాల్లో అన్ని అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లకు విజ్ఞప్తి చేశారు. సురక్షితమైన తాగునీరు, ఫ్యాన్లు, కూలర్లు, మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని, రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు. నీట్ యూజీ 2026 పునఃపరీక్ష సజావుగా జరిగేలా చూసేందుకు అన్ని రాష్ట్రాలు పూర్తిగా సహకరిస్తాయని కేంద్ర మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో ఎల్పీజీ రిఫైనరీ ఉత్పత్తి రోజుకు 50,000 టన్నులకు పెరిగిందని పెట్రోలియం సహజవాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా జరిగేలా చూసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని తెలిపారు. గత 4 రోజుల్లో దేశంలో సుమారు 1,72,00,000 గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ జరిగిందని చెప్పారు. ఎల్పీ ఓటీపీ ఆధారిత డెలివరీలు 95% పైగా పెరిగాయన్నారు. ఈ నెల ప్రారంభం నుంచి సుమారు 156,000 టన్నుల వాణిజ్య ఎల్పీజీ అమ్మకాలు జరగగా, గత 4 రోజుల్లోనే 24,000 టన్నులకు పైగా వాణిజ్య ఎల్పీజీ అమ్మకాలు జరిగాయని సుజాత శర్మ వివరిస్తూ,
2: All efforts have been made to ensure the smooth supplies of petroleum products within the country. Iske chalte jaisa aap jante hain ki refinery production LPG ka increase kiya gaya hai and it is touching around 50,000 ton per day now. Retail outlets par kuch states ke andar panic buying dekhi ja rahi hai, jaise kuch districts of Gujarat, Maharashtra aur UP. Supply situation closely monitor ki ja rahi hai taki jo bhi intermittent dryouts agar kahin hain to usko turant hi address kiya jaye.
0: హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి జరుగుతున్న చర్చల్లో అమెరికా, ఇరాన్లు గణనీయమైన పురోగతి సాధించాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. భారత పర్యటనలో ఉన్న ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, ఒక ప్రాథమిక ఒప్పందం ఇరాను అణు కార్యక్రమం ప్రాంతీయ భద్రతపై చర్చలకు మార్గం సుగమం చేయగలదని చెప్పారు. పశ్చిమాసియాలో సంఘర్షణను నిలిపివేయడానికి జరుగుతున్న ప్రయత్నాలకు ప్రపంచవ్యాప్త మద్దతు ఉందని, అయితే శాంతి మార్గం అంత సులభం కాదని ఆయన పేర్కొన్నారు. లెబనాన్లో స్థిరత్వాన్ని కాపాడటానికి అమెరికా తన ప్రయత్నాలను కొనసాగిస్తోందని, ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలకు హిజ్బుల్లానే కారణమని మార్కో రూబియో ఆరోపించారు. నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలు పునరావృతం కావడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వైద్య ప్రవేశ పరీక్ష నిర్వహణ కోసం ఎన్టీఏ స్థానంలో మరింత పటిష్టమైన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది. జస్టిస్లు పిఎస్ నరసింహ, అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం ఎన్టీఏ, సిబిఐల నుంచి వివరణ కోరింది. గతంలో జరిగిన పేపర్ లీక్ వివాదం నుంచి ఎన్టీఏ గుణపాఠం నేర్చుకోకపోవటం విచారకరమని వ్యాఖ్యానించింది. ఎన్టీఏ పనితీరును సమూలంగా మార్చేందుకు మాజీ ఇస్రో చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ గత ఏడాది చేసిన సిఫార్సులను అమలు చేసిన తీరును వివరిస్తూ, ఈ నెల 28వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్టీఏను ఆదేశించింది. చమురు, బంగారం వంటి దిగుమతి వస్తువుల వినియోగాన్ని తగ్గించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ, విదేశీ మారక నిల్వలు బలపడతాయని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. హర్యానాలోని జింద్ జిల్లాలోని బీబీపూర్ గ్రామంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇంధనాన్ని ఆదా చేసేందుకు తాను కూడా తన అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించినట్టు తెలిపారు. ఈ నెల 21వ తేదీన దేశంలో 271 గిగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైందని, దానిని దాదాపుగా పూర్తిగా తీర్చగలిగామని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 131వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు అండ్ మన డీడీడికి టాటా చెప్పేసి మధుర స్వరాలకి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. మరి మధుర స్వరాల్లో మంచి మంచి పాటలతో నేనైతే రెడీగా ఉన్నాను. మరి మధుర స్వరాల్లో తెలుగు పాటల్లో చాలా పాటలు వచ్చాయి. ప్రేమను ప్రశ్నగా అడిగితే అది సంగీతంగా మారిన పాట ఇది. అది ఏదనుకుంటున్నారా? గోవింద గోవింద మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే రఘు. మనమైతే ఉన్నాం మొదటి స్వరాలు. మరి మొదటి స్వరాల్లో ప్రేమను లేఖగా రాసుకుంటే అది పాటగా మారితే ఎలా ఉంటుందో ఇప్పుడు మీ అందరి కోసం ఆ పాట వింటుండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. అభినందన మూవీ నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు ఆలపించిన ఈ గీతం మీకోసం. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. ప్రేమను పారిజాత పువ్వుల సుగంధంగా చెప్పిన అద్భుతమైన మెలోడీ సుమన్ లిజీ నటించిన 20వ శతాబ్ద సినిమా నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఈ పాటలు సురేష్ ప్రొడక్షన్స్ నాయుడు గారి కుటుంబం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: మీరు వింటున్నారు విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచార్యకు మధుర స్వరాల నుంచి వినిపించిన రాగాలకి కార్యక్రమానికైతే స్వాగతం పలికేద్దాం. మరి వినిపించిన రాగాలు ఈరోజు మంచి మంచి పాటలతో నేనైతే రెడీగా ఉన్నాను. మరి మొట్టమొదటిగా అయితే శ్రీకృష్ణ అర్జున యుద్ధం మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటూ ఉండండి విత్ భారత్ ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. పిడుగురాముడు మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటూ ఉండండి యూత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. మనమైతున్నాం వినిపించిన రాగాల్లో దేవతా మూవీ నుంచి ఘంటసాల గారు, సుశీల్ గారు ఆలపించిన ఈ గీతం మీకోసం వింటూనండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. రాముడు భీముడు మూవీ నుంచి ఘంటసాల గారు సుశీల గారు ఆలపించిన ఈ గీతం మీకోసం. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అనువనువు నీదిగా.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: అంతగా నన్ను చూడకు,
0: మాట్లాడకు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్. శుభ్రాత్రి.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఎన్సీహెచ్ కృష్ణమాచార్యులు, మృదంగం శ్రీ వి కమలాకరరావు.